ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. శక సంవత్సరం 1947 సంవత్సరం, జ్యేష్ఠమాసం 5వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే 25వ తేదీ, సోమవారం. అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తా ప్రసారం దిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ప్రతిరోజు భక్తి భావన పెంపొందించే క్షేత్ర దర్శని మనం కార్యక్రమంలో మనం వివిధ క్షేత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం ఒక 11వ శతాబ్దపు కందూరు చోళుల కాలం నాటి ఒక పురాతన దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుడు ఛాయా సోమేశ్వరుడుగా నిత్యం పూజలందుకుంటున్నాడు. నల్లగొండ జిల్లా పానుగల గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మాట్లాడుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శనలో ఈరోజు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం గురించి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. 10వ శతాబ్దంలో పానుగల్లిని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన సాగించారు కందూరు చోళులు. ఇప్పటి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలు వీరి రాజ్యపాలనలో ఉండేవి. కందూరు చోళులు తమ ఆరాధ్య దైవమైనటువంటి పరమేశ్వరునికి నిర్మించినటువంటి ఆలయాల్లో ఛాయా సోమేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ గ్రామంలో లభించినటువంటి ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ రాజులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారని ఈ శాసనం ద్వారా తెలుస్తుంది. ఛాయా సోమేశ్వర ఆలయం ఒక వాస్తుశాస్త్ర అద్భుతం. రాజగోపురం లేకుండా చతురస్రలో ఉండే మూడు గర్భాలయాలు త్రికుటాలయాల్లో ఒక దాంట్లో దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉండి ఉన్న మూడో గర్భాలయంలో మూల విరాట్ సోమేశ్వర స్వామివారు మనకు దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అని అంటారు. సూర్య భగవానుని ధర్మపత్ని అయినటువంటి ఛాయా అమ్మవారి విగ్రహాలు కూడా ఈ ఆలయంలో మనకి చూడటానికి లభిస్తాయి. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని మాట్లాడుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో.

శ్రీ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. ఇవాళ మన క్షేత్రదర్శనిలో నల్లగొండ జిల్లా పానగల్లులో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పూర్తిగా రాతి నిర్మాణమైన ఈ ఆలయ మండపంపై మండప స్తంభాలపై రామాయణము, భాగవతము, శివలీలల ఘట్టాలు చెక్కారు. స్వామివారి విగ్రహానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుపక్కల వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలున్నాయి. దేవాలయ గర్భగుడిలో శివలింగం వెనక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో స్తంభం లేకపోయినా ఒక స్తంభాకార నీడ శివలింగం వెనక గోడపై పడటం ఇక్కడ విశేషం. ఈ నీడ ఎలా పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలో మొత్తం 8 స్తంభాలు ఉంటాయి, కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఎవరూ చెప్పలేరు. రెండో విశేషం ఏంటంటే, అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. చెరువు గనక ఎండిపోతే గర్భగుడిలో నీరు కూడా ఎండిపోతుంది. ఇది రెండో విశేషం. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరొక విశేషాలు మాట్లాడుకుందాం ఇవాటి మన షోలో ఈ పాట తర్వాత.

యస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకున్నాం 11వ శతాబ్దంలో కందూరు చోళులు నిర్మించినటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుందాం కదా. మరి మరొక క్షేత్ర దర్శనంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఆర్జే శని క్షేత్ర దర్శనికి సైనింగ్ ఆఫ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది.

0: ఆరవ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మ విభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించారు.

0: ప్రయత్నించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ముగ్గురిని రక్షించగా గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్టపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు. ఈ అంశంపై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం రెండో భాగం వింటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ఆసక్తికర విషయాలు తెలియజేయడానికి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సైంటిస్ట్ జి డాక్టర్ సిహెచ్ఏఎస్ మూర్తి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ ఏఎస్ మూర్తి గారు.
1: నమస్కారం సార్.
0: మూర్తి గారు, ఇలా సైబర్ నేరాలు అంటే ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మోసానికి గురైపోయిన వాళ్ళు, ఇది మా కర్మ అనుకుని ఊరుకోవడం కరెక్టా, లేదంటే దాని పట్ల ఏదైనా చర్య తీసుకోవడానికి మనకు వెసులుబాటు ఉందంటారు?
1: సి, రెండవ దశలో ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ కానీ లేదంటే మరొక సోషల్ మీడియా గ్రూప్లో అందరినీ ఒక దగ్గర తీసుకొస్తారన్నమాట. వాళ్ళు ఎట్లా మొదలవుతుందంటే, మనం రేపటి నుంచి మార్కెట్ ఎలా ఉంటుందో, మార్కెట్ లైవ్ మన లైవ్ ఒకటే అని చెప్పి మార్కెట్ టైంలోనే రెండు మూడు సెమినార్లు పెడతారు అన్నమాట. ఉదయం 9 నుంచి 10 గంటలలోపు, మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటలలోపు. ఎప్పుడైతే ఇలా పెడతారో మనం అటెండ్ అవుతాం. ఎవరైతే అటెండ్ అవుతారో కంటిన్యూస్ గా 10, వాళ్ళు 1000 రూపాయలు కూడా ఇస్తారు. ఈ 1000 రూపాయలు ఇస్తారన్న ఆశతో రెండో రౌండ్లో అవి వింటాం. వినేటప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్ లోని ఇలా గేలమేసి పట్టుకున్న వాళ్ళతో పాటు మరొక ఆ టీంలోనే, అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మనల్ని, వాళ్ళు ఒక 10-15 మంది వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. మొదలు పెడతారు అన్నమాట. అక్కడ నేను 10,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు 16,000 అయింది, ఈరోజు 16,000 వచ్చింది. ఇంకొకటి అంటారు, నేను 25,000 ఇన్వెస్ట్ చేశాను, నాకు 34,000 అయిపోయింది. రోజు ఒక 10 రోజులు ఇలాగా వాళ్ళే వాళ్ళలోనే, వీళ్ళు ఏంటంటే సామాన్య మానవులు మనలాగే ఉంటారేమో అనుకుని భ్రమలో మనం ఉంటాం అన్నమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు వాళ్ళ గ్రూప్లోనే ఈ క్రియేట్ చేస్తారన్నమాట. సో మనం ఏం చేస్తాం, వాళ్ళతో చాట్ చేస్తాం సెపరేట్గా. సో ఇక్కడ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం, మనకు ఒక మాస్టర్ ఉన్నాడు. మాస్టర్ ఎలా ఉంటాడంటే స్టాక్ మార్కెట్లో మాస్టర్ కింద గురువు గారు అంటారు, స్టాట్ గురువు అని. ఆయన చెప్పింది వింటూనే పక్కన మనం మనల్ని టెస్ట్ చేసుకోవడానికి, ఇది నిజమే ఇంత విన్ అయిందా అని వాళ్ళతో మనం షేర్ చేసుకోవడం మొదలు పెడతాం, చాట్స్ పర్సనల్ చాట్ చేస్తాం. అప్పుడు చెప్తాడు, నేను 10 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు వరకు 25 లాక్స్ వరకు విన్ అయ్యాను, గురువు గారు చాలా గ్రేట్, గురువు గారికి దండం పెట్టాలి, నా జీవితం మారిపోయింది, నేను నా జాబ్ కూడా మానేద్దాం అనుకుని. ఇలాగా అందులో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అందరూ ఉంటారు. సో మిమ్మల్ని రెండో దశలకి తీసుకొచ్చేసారన్నమాట. ఇది రెండో దశ. ఇక మూడో దశ ఏమవుతుందంటే, ఇది ఎలా వస్తాయి అంటే వాళ్ళది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇప్పుడు మనం మీరు షేర్ కాన్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేకపోతే ఐసిఐసి బ్యాంక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో చేశారు, అలా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ ఏంటంటే నోన్ బ్యాంక్స్, వాళ్ళ ట్రేడ్ ప్లాట్ఫామ్స్ లో మనం చేస్తాం, మోతిలాల్ జైస్వాల్ ఇవన్నీ ఎన్ఎస్సి, వీళ్ళ దగ్గర కూడా ఒక ట్రేడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో మీరు అందులో వచ్చి మీకు ఒక యూజర్ క్రియేట్ చేసి అందులో మీకు ఒక 1 లాక్ రూపీ ఆర్ 2 లాక్ రూపీ అన్నది ఏం చేస్తారంటే డమ్మీ మనీ ఇచ్చి మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చు అని మొదలు పెడతారు. సో టెస్ట్ చేసుకోగానే మీకు 1 లాక్ 2-3 రోజుల్లోనే 1,30,000 అవుతుంది. లేదంటే కొత్త రకంగా ఇప్పుడు చూడండి ఐపీఓలు వస్తున్నాయి. ఈ ఐపీఓలు ఎట్లా ఉంటాయంటే మనకి పార్టిసిపేట్ చేస్తే మనకు రావు. వీళ్ళకి ఏంటంటే బ్లాక్ మార్కెట్ అని ఉంటుంది, అంటే బ్లాక్ మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు ఈ ఐపీఓస్, లేదా 9 to 9:15 ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇస్తున్నాం మీకు అంటారు. ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ ట్రేడ్ ప్లాట్ఫాము లేదంటే షేర్కాన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఒకలాగే ఉంటాయి కానీ దీనికి ఒక వేరే పేరు ఉంటుంది, లైక్ ఇన్వెస్ట్ ఇన్నో లేకపోతే ఏదో ఒక పేరు ఉంటుంది. దానిలాగే మనం ఏమనుకుంటున్నాం, సేమ్ ప్లాట్ఫామ్ సేమ్ కొనుక్కుంటున్నాం, సేమ్ షేర్స్ వస్తున్నాయి, అలాగే ఉన్నాయి, మనం డబ్బులు వేసుకోవాలని అనుకుంటాం. కానీ ఇందులో ఏంటంటే మేము ఎఫ్ఐఐ అని చెప్తారు, ఎఫ్ఐ ప్లాట్ఫామ్ తీసుకున్నాం, మాకు 1000 వేకెంట్స్ వస్తాయి, మనం అందరికన్నా ముందు కొనవచ్చు. 9:15 మార్కెట్ స్టార్ట్ అయితే మనం 9 to 9:15 కొనుక్కోవచ్చు, సో దాట్ మనకి ఈ స్టాక్లన్నీ వస్తాయని. ఇట్లా కొన్ని స్టాక్లు ఏమిటంటే అంటే అది ఫస్ట్ ఇలా మార్కెట్ స్టార్ట్ అవగానే 5% హిట్ అయిపోతాయి అన్నమాట కొన్ని స్టాక్స్. అలాంటి స్టాక్స్ పెట్టుకుని వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తారు, అంటే మీకు ప్రతిరోజు 5% పెరిగిపోతుంటుంది ఆ స్టాక్ మీద. అలాంటి స్టాక్ల గురించే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ 9 to 10 2 to 3 9 to 10 పెరుగుగానే 2 to 3 MM అని చెప్తారు. మీకు ఏంటంటే ఒక 1-2 నెలలు వరకు ఇది మీకు ఒక మీరు ఒక స్వర్గంలో ఉన్నట్టు అనమాట, నాకేంటి ఇలా పెరిగిపోతుందని చెప్పి. అంటే మీరు అక్కడ డబ్బులు పెట్టలేదు, అప్పుడు 4th స్టేజ్లో మీ యాక్చువల్ మనీ పెట్టమని చెప్తారు. 5 లక్షలు 8 లక్షలు అవుతుంది, 5 లక్షలది ఏంటి

0: 8 లక్షలు ఏంటి, నువ్వు ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక ఇన్వెస్ట్మెంట్ గురువు అని చెప్పి ఇంకొకరిని, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇన్వెస్ట్మెంట్ గురువు అని చెప్పి ఓ 10 మందికి ఒకరిని పెడతారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీ సత్తా బట్టి 10 లక్షల 20 లక్షల 1 క్రోర్రా 2 క్రోర్రా ఈ సంవత్సరంలోనే 1500 కోట్లు లాగేశారు వీళ్ళు
1: ఇలా మోసం చేసేసి.
0: ఇవన్నీ ఇండివిజువల్స్ ఎవరికున్న కెపాసిటీ దాన్ని బట్టి. మీ దగ్గర 20 లక్షలు ఉంటే 20 లక్షలు లాగేస్తారు, మీ దగ్గర 1 కోటి రూపాయలకున్న కెపాసిటీ ఉంటే 1 కోటి రూపాయలు కూడా లాగేస్తారు.
1: ఈ దెబ్బతో మీ జీవితం మారిపోతుందని చెప్తారు.
0: జీవితం

0: గారు 20 లక్షలు ఉంటే 20 లక్షలు లాగేస్తారు, మీ దగ్గర 1 కోటి రూపాయలకు ఉన్న కెపాసిటీ ఉంటే 1 కోటి రూపాయలు కూడా లాగేస్తారు.
1: ఈ దెబ్బతో మీ జీవితం మారిపోతుందని చెప్తారు,
0: జీవితం మారిపోతుంది అంటారు. ఇప్పుడు ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారు,
1: నిజంగానే మారిపోతుంది,
0: మారిపోతుంది అన్నమాట. మీకు మామూలుగా పోలీసు వీళ్ళు చెప్పేది అంటే 1500 క్రోర్స్ అంటే ఇలా చెప్పలేక మదన పడుతూ ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి.
1: అదే నేను ఇంతకు ముందు మనం అనుకున్నట్టు నా కర్మ అని సైలెంట్ గా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అఫీషియల్ గా ఈ సంవత్సరం 1500 కోట్లు సైబర్ స్టాక్ మార్కెట్ లో మోసం జరిగిందంటే
0: ఇది చాలా విపరీతంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఇది ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల చాలా మంది చిన్న ఇన్వెస్టర్స్ చాలా మంది లోపలికి వచ్చారు. వాళ్ళకి చిన్న పెద్ద మధ్య తరహా అన్నది ఏమీ లేదు. ఒక్కసారి మీరు అట్రాక్ట్ అయ్యారంటే ఏంటి ఇక్కడ మేజర్ ప్రాబ్లం, ఐ వాంట్ టు ఎర్న్ మోర్ దెన్ 15-20%. రెండోది ఏంటంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేకుండా ఎవరో చెప్పింది ఇన్వెస్ట్ చేశాను నేను మొదటిసారి కూడా, నా బంధువులు చెప్పారో లేకపోతే నా ఫ్రెండ్స్ చెప్పారో. వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ బై స్టేబుల్ మార్కెట్. బట్ నేనేంటంటే వాళ్ళకన్నా ముందు ప్రూవ్ చేసుకోవాలన్న ఆశ లేకపోతే ఎక్కువ సంపాదిస్తున్నానా నాకు కూడా తెలుసనా నువ్వు చెప్పేదేంటి అన్న ఇదో. సో ఇందులో పడిపోతాం అన్నమాట.
1: వీళ్ళు సైబర్ నేరగాలు చూపించే ఆశలు అత్యాశలు అన్ని కూడా మనను గల్లబుల్ చేసేసి మోసానికి గురయ్యేటట్టు చేస్తుంది. మూర్తి గారు, ఇలా మోసానికి గురైన వాళ్ళు నా కర్మ అని ఊరుకోవడం కరెక్టా, లేదంటే దానికి చట్టపరంగా ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందంట?
0: సార్, ఇప్పుడు అన్ని నేరాల్లాగా అన్ని సైబర్ నేరాల్లాగానే డబ్బులు తీసుకురావడం అన్నది ఒక కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే ఇది మన ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు వేరే అకౌంట్ లోకి, అది ఇమీడియట్ గా మీరు 24 గంటల్లో అది రికగ్నైజ్ చేసి నేను చేసింది తప్పు ఇదిలాగా అని రికగ్నైజ్ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ చేస్తే ఆ 24 గంటల్లోని ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకుని వచ్చే అవకాశం ఉంది. ఈ స్టాక్ మార్కెట్ లో ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఇలా డైరెక్ట్ గా మీకు ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే ఇప్పుడు HDFC అకౌంట్ లోకి మీ అకౌంట్ లోంచి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఇలా FI అకౌంట్ పేరు చెప్పి మనం డైరెక్ట్ గా చేయలేని చెప్పని వాళ్ళు ఒక ట్రేడింగ్ అకౌంట్ అని క్రియేట్ చేస్తారు. అది కూడా ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో 10 చూస్తారు, 10 మందికి 10 డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తారన్నమాట. అది కూడా 3 నెలల్లో ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు యాజ్ ఎ ఇండియన్ మనం ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళు ఎలా నమ్మిస్తారంటే మిమ్మల్ని ఇది మీరు ఇండియన్ కదా, ఇండియన్ ఉన్నప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఉండకూడదు. ఈ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేస్తామంటే మీరు ఫారెన్ లో ఉన్నట్టు క్రియేట్ చేస్తాము, న్యూ యూజర్ ఐడి క్రియేట్ చేసి ఆ మనీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మీరు ఈ అకౌంట్స్ లో పోయండి అని వాళ్ళు స్పెషలైజ్డ్ అకౌంట్స్ నేమ్స్ ఇస్తారు.
1: అంటే ప్రాక్టికల్ గా రికవరీ చేయడానికి సాధ్యం కాకుండా చేస్తారు
0: చేయొచ్చు. ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఇండియన్ అకౌంటే ఉంటుంది, ఎవరిదో ట్రేడర్స్ అని చెప్పి లేకపోతే ఏ పాటియాలలోనో ఏ కలకత్తాలోనో ఇక్కడ మీరు హైదరాబాద్ అని తెలిస్తే. ఎందుకంటే మీ వాళ్ళు ఎంత చేస్తారంటే ఎగ్జాక్ట్ గా మీరు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అన్నీ తీసుకుంటారు. తీసుకుని అంటే మనకు అంత నమ్మకం కల్పిస్తారన్నమాట. తీసుకుని ఆ అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఎందుకంటే మీరు ట్రాన్స్ఫర్ చేసి రేపు ఎప్పుడైనా రికవర్ చేసుకోవాలంటే ఈ కావాలి అకౌంట్లోకి అని చెప్పి మరి ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేస్తారో మీకు ఇది డౌట్ అనిపించిందో ఇమీడియట్ గా యు కెన్ కంప్లైంట్ ఇట్ అండ్ దే కెన్ టేక్ ఇట్ బ్యాక్.
1: కంప్లైంట్ నెంబర్ ఏదంటారు?
0: కంప్లైంట్ సైబర్ క్రైమ్ .gov.in ఇస్ 1, అదర్వైజ్ 1930. ఇవన్నిటికన్నా ఏంటంటే ఇమీడియట్ గా ఇవన్నీ నేషనల్ ప్లాట్ఫామ్స్ మీరు రిపోర్ట్ చేసి వాళ్ళు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి చెప్పే బదులు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఇప్పుడు ఏంటంటే సైబర్ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ అన్న వ్యాధం లేదు, ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సైబర్ క్రైమ్ అన్నది రిజిస్టర్ చేయొచ్చు ఇప్పుడు. కాబట్టి ఇమీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది జరిగింది, మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి బ్యాంక్ మేనేజర్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ నుంచి ఏ అకౌంట్ లోకి మారిందో ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే ఇమీడియట్ గా ఈ పోలీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ బ్యాంక్ మేనేజర్కి చెప్తారు, చెప్పి ఈ అకౌంట్ ని స్టాల్ చేయండి అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ అదర్ అకౌంట్ ఆల్సో ఏ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ మేనేజర్ అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా స్టాప్ చేయమని చెప్తే అది రికవర్ చేయడానికి ఈజీ అవుతుంది.
1: ఏదేమైనా 24 గంటల్లో మనం గనక రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా జరిగిన మోసం నుంచి కొంతవరకైనా మనము బయటపడే అవకాశం ఉందంటారు. కాబట్టి శ్రోతలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే స్టాక్ మార్కెట్లో గనక సైబర్ క్రైమ్కి గురవుతున్నట్టుగా మీకు అనుమానం వచ్చినట్లయితే వెంటనే 1930 ఫోన్ నంబర్కి ఫోన్ చేసి రిపోర్ట్ చేయడము, అలాగే cybercrime.gov.in ఈ వెబ్సైట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడము, వీటితో పాటు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్లాలని ఏం లేదు, మీ సమీప పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసినట్లయితే యాక్షన్ వెంటనే మొదలై మీరు ఏదైతే మోసానికి గురయ్యారో అని ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ని విత్హోల్డ్ చేసి మీకు లాస్ని మినిమైజ్ చేసి రికవరీ చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వ యంత్రాంగం మొదలు పెడుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు మూర్తి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన స్టాక్ మార్కెట్లో సైబర్ నేరాలు ఈ అంశంపై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ చీఫ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ ఏఎస్ మూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమై నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చినటువంటి పాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఈ షోలో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324082కి వాట్సాప్ చేసేయండి. మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని చకచకా టైప్ చేసి 0402324082కి వాట్సాప్ చేసింది. మరి మొదటగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, ఈరోజు జాదుగాడు సినిమాల నుంచి మల్లెల వేళ అనే పాట మాకోసం వినిపించండి అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, అవిష్, విధుబాబు, రాగ్ విభాస్, విభు మెసేజ్ చేశారు. అలాగే అదే చిత్రం నుంచి మాకోసం మల్లెల వేళ అనే పాటను వినిపించండి అంటూ నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, సాయి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వారు కోరుతున్నటువంటి ఈ పాట మీ అందరి కోసం. జి ఆనంద్, సుశీలమ్మ కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. మరి జనరంజన కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్ సత్యమ్మ, శ్రీధర్ గౌడ్ విజయలక్ష్మి, నయోమి మహాలక్ష్మి, సంతోష్ గౌడ్ మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, ప్రియా సౌందర్య, మరి వారు కోరుతున్నటువంటి పాట ధనమా దైవమా. మరి ఈ చిత్రం నుంచి సుశీలమ్మ గారు పాడినటువంటి పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపారు. అలాగే ఇదే పాట కోసం నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అబేదా ఆయేషా మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఎల్ఆర్ఈశ్వర్ గారు, సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ గీతం మీ అందరి కోసం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజన కార్యక్రమంలో

0: విద్యుత్ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నారు. మరి మీరు కూడా ఈ షోలో మీకు నచ్చినటువంటి పాటలు మీరు వినాలనుకుంటే 0402-234-0852 వాట్సాప్ చేయండి. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు జనకంపేట నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు. చిలక నారాయణ అనసూయ యమున మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట జేబు దొంగ. శోభన్ బాబు గారు నటించినటువంటి ఈ సినిమాల నుంచి నీలాల నింగిలోన అనే పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం జనరంజని కార్యక్రమంలో ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ మరి వారు కోరినట్టుగా జేబు దొంగ చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ గీతం మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట ప్రియాంక కాలనీ నుండి స్వరరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, నాగరాజు, లత, నిహాల్ మరియు వారి కుటుంబ సభ్యులు మరి మెదక్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. వారు కోరుతున్నటువంటి పాట రాచకోట రహస్యం సినిమా నుంచి నెలవంక తొంగి చూసింది అనే పాటను వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఘంటసాల మాస్టర్ పాడినటువంటి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బాలరాజు, రేణుక హైదరాబాద్ వనస్థలిపురం నుంచి మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఘంటసాల మాస్టారు సుశీలమ్మ గారు కలిసి పాడినటువంటి ఈ పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం జనరంజని శ్రోతలు మనోరంజన్ వింటున్నారు. మరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. చాలా సూపర్ సూపర్ సూపర్ గా ఉన్నటువంటి పాటలు, సూపర్ హిట్ అయినటువంటి పాటలు కోరుతున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుత్తె నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట బాలమిత్రుల కథ. మరి ఈ చిత్రం నుంచి, మరి ఈ చిత్రం పేరు వినగానే మనకు త్వరగా గుర్తొచ్చే పాట జానకి గారు ఆలపించినటువంటి గున్నమామిడి కొమ్మ మీద అనే పాట. మరి ఈ పాటను కోరుతున్నారు. మరి వారి కోసం ఈ పాటను వినిపిద్దాం. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాం పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి సిద్ధులు శరద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారందరి కోసం బాలమిత్రుల కథ. మరి ఈ చిత్రం నుంచి జానకి గారు ఆలపించినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజన కార్యక్రమంలో

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజన కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మా కోసం ఇంటికి దీపం ఇల్లాలే, మరి ఈ చిత్రం నుంచి నీవే నీవే నిన్నే నిన్నే అనే పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే చేసినటువంటి శ్రోతలు యామిని, భవ్యశ్రీ, సుధా, రామయ్య, చైత్రిక మరియు వారి కుటుంబ సభ్యులు, కానీ వారు వారి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మాత్రం చెప్పలేదు. అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు శ్రీను గారు. మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు, కానీ పేరు చెప్పలేదు. కాకపోతే నాకు తెలిసి రాధా గారు అనుకుంటా మెసేజ్ చేశారు. అండ్ అలాగే మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ సఫిల్ కూడా నుండి దుర్గా సారథి మెసేజ్ చేశారు. సారథి, మరి వారందరి కోసం ఇంటికి దీపం ఇల్లాలే, మరి ఈ చిత్రం నుంచి ఈ పాట మీ అందరి కోసం.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగనే ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇప్పటి వరకు మీరు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు. నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు 8 గంటల నుంచి 8:15 మధ్య. అనంతరం జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటారు.

0: సమస్యలు న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమానికి స్వాగతం. తీయని పాటలతో, సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపజేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజనికి స్వాగతం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు పున వెంకటేశం.
0: వెంకటేశం గారు శుభోదయం అండి.
1: మేడం, మాకు ధర్మచక్రం చిత్రం నుండి విక్టర్ వెంకటేశ్ గారిది ఆనసవీరే యమునా తీరా పాట మేడం.
0: తప్పకుండా తప్పకుండా అండి, చాలా చక్కటి పాట అడిగారు, మీకోసం ఈ పాట వినిపిస్తామండి. ధన్యవాదాలు.

0: నమస్తే అండి.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మొహమ్మద్ ఇనాయతుల్లా మాట్లాడుతున్నాను మేడం.
0: మొహమ్మద్ ఇనాయతుల్లా గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: నాకు గోపాలరావు గారి అబ్బాయి మూవీలోంచి రావే మోహిని రస రాగవాహిని అనే సాంగ్ ఉంటుంది మేడం, అది వినిపించండి.
0: తప్పకుండా వినిపిస్తామండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్ మేడం గారు.
1: శుభోదయం అండి. మీ పేరు?
0: నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్.
1: నమస్తే మహమ్మద్ జైనుద్దీన్ గారు, ఎలా ఉన్నారు?
0: చాలా బాగున్నాం మేడం గారు, మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం అండి. ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం, ఈ రోజు సుమన్ నటించిన పరువు ప్రతిష్ట మూవీలో పగలే వినలాయి.
1: తప్పకుండా అండి, చాలా మంచి పాట అడిగారు.
0: థ్యాంక్ యూ మేడం.
1: తప్పకుండా మీకోసం వినిపిస్తాం. ధన్యవాదాలండి.

0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుంచి ఎం మురహరి.
0: మురహరి గారు, ఈనాటి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జగదేక వీరుని కథ శివశంకరి.
0: తప్పకుండా వినిపిస్తామండి, ధన్యవాదాలండి.

తీయని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలా ఆస్వాదిస్తూ ఉండండి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజన కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాలు

0: వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చిత్రగీతాలు వింటున్నారు. రుద్రవీణ చిత్రం కోసం యేసుదాసు చిత్ర కలిసి పాడినటువంటి పాట విన్నారు. సంగీతం ఇళయరాజా.

0: झकरी
1: ओ पोकिरी।

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.

0: राष्ट्रीय गीत की 150वीं वर्षगांठ। आ सेतु हिमाचल गूंजता स्वर।
1: वंदे मातरम सुजला।
0: हम मना रहे हैं स्मृति उत्सव।
1: शस्य श्यामला मातरम वंदे।
0: सुनना न भूलिए लघु रूपक श्रृंखला वंदे मातरम एक जय घोष।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ పురస్కారాలను తదనంతరం జరిగే రెండవ విడత పౌర పురస్కార ప్రదానోత్సవంలో అందజేస్తారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన క్యూట్ యూజీ 2026 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే తెలియజేస్తారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 5 రోజుల వార్షిక హజ్ యాత్ర సౌదీ అరేబియాలో ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. రాష్ట ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి రైతు గోసా, భాజపా భరోసా యాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద సిద్దమయ్యారు. ఈరోజు టోర్నీ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి నేను కూడా ఫుల్ రెడీగా ఉన్నాను అనమాట. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం వినబోతున్నాం 1995 నుంచి 2000 మధ్య, 1995 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి. మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు ఏమైనా ఉంటే 0402324082 0402324 0852 వాట్సాప్ చేసేయండి. సో మరి మొదటగా 1998లో 1998 సంవత్సరంలో విడుదలైనటువంటి అంతఃపురం, మరి ఈ సినిమా నుంచి చిత్రగారు పాడినటువంటి పాట అండ్ బ్యూటిఫుల్గా ఇళయరాజు గారు స్వరపరిచినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఇవాళ మన షోలో మనం 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ అయినటువంటి సినిమాల నుంచి, మీకు బాగా నచ్చినటువంటి సినిమాలో నుంచి పాటలు వింటున్నాం. సో మరి మొదటగా మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు జీడిమెట్ల నుంచి కరీముల్లా, నస్రీన్, రుహీనా మెసేజ్ చేశారు. మరి మా కోసం నువ్వే కావాలి చిత్రం నుంచి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అనే పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మా కోసం కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి ఓ పాటను మాకు వినిపించండి అంటూ సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మా కోసం కోటి గారు సంగీతం సమకూర్చినటువంటి ఓ పాటను వినిపించండి అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు మీ అందరి కోసం నువ్వే కావాలి, మరి ఈ చిత్రం నుంచి శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ కలిసి పాడినటువంటి ఈ పాట, సంగీతం కోటి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాట ఏదైనా ఉందా ఉంటే 0402324 0852కి వాట్సాప్ చేసింది. 0402324 0852కి వాట్సాప్ చేయండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు 1999 విడుదలైనటువంటి సమరసింహారెడ్డి సినిమా నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి నుంచి భోగా మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్ష, తేజ్ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం మణిశర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి ఓ పాటను వినిపించండి అంటూ ఎద్దు మైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం మణిశర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు నరసింహమూర్తి, అనిల్ కుమార్, బాబురావు, శ్రీనివాస్, శివ. మరి మేడ్చల్ నుంచి మెసేజ్ చేశారన్నమాట. మరి మీ అందరి కోసం సమరసింహారెడ్డి, మరి ఈ సినిమాల నుంచి ఉదిత్ నారాయణ గారు అండ్ సుజాత గారు కలిసి పాడినటువంటి పాట సంగీతం సమకూర్చారు మణిశర్మ గారు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జిశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒక పాటకు మించి మరొక పాట వింటున్నాం. అండ్ బ్లాక్ బస్టర్ అయినటువంటి 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు మనం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వింటున్నాం. సరే, నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గూడెం గ్రామం శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారనమాట. మరి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ముకుందరావు, హరి, ధర్మరాజు, శ్రీనివాస్, పద్మ, లక్ష్మి, స్వరూప, లేఖ, శ్రీ, బాలశ్రీ, వెంకట్, పద్మావతి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేసినటువంటి పాట వింటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు నేను ప్లే చేయబోయే పాట, అండ్ ముకుందరావు గారు రిక్వెస్ట్ చేసినటువంటి పాట మన ఫోన్లోనో లేదా మనకు బాగా నచ్చినటువంటి క్యాసెట్స్లోనో సిడీస్లోనో తప్పకుండా ఉంటుందన్నమాట. వారు రిక్వెస్ట్ చేసినటువంటి పాట ప్రేమికుల రోజు కదా. మరి ఈ సినిమాల నుంచి ప్రేమ అనే పరీక్ష రాసిన పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి బాలుగారు, స్వర్ణలత గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీ అందరి కోసం వినిపిస్తున్నాను. సో మరి ఈ పాట మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ గారి సంగీతం సమకూర్చినటువంటి పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మన జ్ఞాపకాల ప్రపంచంలో ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్స్ ఉంటాయి. మరి అలాంటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి గ్రిక్కు వీరుడు పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మా కోసం నాగార్జున గారు యాక్ట్ చేసినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఓదెల లక్ష్మీనారాయణ భూమయ్య శ్రీనివాస్ సిరిసిల్ల నుంచి మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం సందీప్ చౌత సంగీతం సమకూర్చినటువంటి పాట, సౌమ్య పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈరోజు 1995 నుంచి 2000 మధ్య, 1995 సంవత్సరం నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ అయినటువంటి సినిమా నుంచి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు చౌటుప్పల నుంచి మెసేజ్ వచ్చింది. కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ఒకే ఒక్కడు చిత్రం నుంచి మగధీర అనే పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ అలాగే బుధన్ పోచంపల్లి నుంచి మాధవరెడ్డి చౌరస్తా నుంచి భావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి మరియు నాగమణి, మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఏదైనా ఒక ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం ఒకే ఒక్కడు ఈ సినిమాల నుంచి శంకర్ మహాదేవన్ గారు, జానకి గారు కలిసి ఆలపించినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట ఏఆర్ రెహమాన్ గారు సంగీతం సమకూర్చారు.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్టిస్ట్ ని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన షోలో 1995 నుంచి 2000 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మెసేజ్ మనకి నిజామాబాద్ నుంచి వచ్చిందనమాట. మరి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వాహిద్ రుమానీ, మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, సునేద్, జుబేర్, ముఖరామ్, నొమాన్, ఫుకరాన్, జకీర్, ఫజిల్ మెసేజ్ చేశారు. మరి

వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వారు వినాలనుకునే పాట కలుసుందామ్రా చిత్రం నుంచి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే మాకోసం వెంకటేష్ గారు నటించినటువంటి ఏదైనా ఒక పాటను వినిపించండి అంటూ జగిద్గిరిగుట్ట, హనుమాన్ నగర్ నుంచి ఉష, బాలరాజు, గంగా భవానీ, రవిశంకర్, రజిత, అగత్స్య, జ్యోత్స్న మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వారు కోరుతున్నటువంటి ఈ పాట కలుసుందామ్రా, మరి ఈ చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
2: తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండి. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం. 1995 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలు విన్నాం. అండ్ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. కానీ వెళ్తూ మాత్రం మరొక మెసేజ్ చెప్తాను. అండ్ చేసినటువంటి శ్రోతలు రాకేష్ కుమార్, మమత, వైభవ్ విశేష్ మెసేజ్ చేశారు. సో మరి హైదరాబాద్ నిజాంపేట్ ఎక్స్ రోడ్ నుంచి మెసేజ్ చేశారు. వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బొంబాయి ప్రీడు చిత్రం నుంచి చేతిలోనే చేయి వేసి అనే పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఈరోజు 1995 నుంచి 2000 మధ్య పాటలని చాలా చాలా చాలా రిక్వెస్ట్ చేశారు. అండ్ చాలా మంచి పాటలు రిక్వెస్ట్ చేశారు. సో కాకపోతే అందరి పాటలు మనం ప్లే చేయలేకపోయాం. కాకపోతే ఈరోజు మన షోకి మెసేజ్ చేసిన శ్రోతలందరి కోసం మరి ఈ పాట, ఎంఎం కీరవాణి గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ అమిత్ షా, రాష్ బిహారీ బోస్ తన అసాధారణ వ్యవస్థాపక నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తిని అందించారన్నారు. ముగ్గురు తెలంగాణ వాసులతో సహా 66 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట అవతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. వరి ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తి కావాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తు రద్దులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ, ఉద్యాన, ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతి పొందింది. నిన్న జరిగిన ముగింపు కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన శాఖ మంత్రి నారాయణ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర ఉద్యానాధికారులు బహుమతిని స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మండే స్పెషల్, వెండితెరపై సీతగా ఆమె నటన అజరామరం. ఆత్మీయ అనురాగాలు తట్టిలేపేలా సినిమా పాత్రల్లో ఆమె ఒదిగిన తీరు అద్భుతం. చెల్లెలి పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్, అందచందాలు, చలాకితనం, సౌమ్యతతో సహజ అభినయం, నడకలో నాట్యం, చూపుల్లో సుభాషితాలు పలికే ముఖ వర్చస్సు అన్నీ కలగలిపిన తెలుగింటి సుమవాహిని సినిమా నటి చంద్రకళ గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల్లోని ఆణిముత్యం లాంటి పాటలు విందాము.

సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఇది మీ అభిమానం ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు నటి చంద్రకళ గారి గురించి. అలనాటి మేటి నటీమణులలు ఒకరైన చంద్రకళ గారు తన మంచి నటనతో అప్పట్లో ప్రతి ఇంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. మరి తనకు నటన పరంగా, ప్రఖ్యాతుల పరంగా చెల్లెలి పాత్రలకు ఆమె జీవం పోశారు. అందుకే ప్రతి సినీ ప్రేమికులు తమ ఇంటి సోదరిగా ఓం చేసుకున్నారు. వాల్తేరులో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ కన్నడలో స్థిరపడ్డప్పటికీ తెలుగు సినిమాల్లో తనదైన ప్రతిభతో పాత్రల్లో లీనమై అందరినీ మెస్మరైజ్ చేశారు.

నటి చంద్రకళ 2 ఏళ్ల వయసులోనే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి మంచి నర్తకిగా కూచిపూడి భరతనాట్యంలో మరి అనేక వేదికలపై ప్రదర్శనలు ప్రశంసలు పొందారు. 5 ఏళ్ల వయసులోనే తన మాస్టర్ సహకారంతో అద్భుత ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఆ పరంపరలోనే తన తండ్రిది కూడా మరి సినీ పరిశ్రమ ప్రముఖులు.

కావడంతో ఆమె ప్రదర్శనలు చూడటానికి సినీ ప్రముఖులు వచ్చేవారు ఆ రోజులు. అలా వారి కళ్లకు చిక్కారు ఈ చక్కని అందాల నటి. అంతే, చూసిన తడుగానే సినిమాల్లో నటిస్తారా అని అడిగారట. అలా బాలనటిగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చాయి. నీలగిరి చల్లన, నీ చూపు చక్కన అంటూ అవకాశాలు వెల్లువెత్తాయి.

1950 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ ఉదయశంకర్ గారు వచ్చారట. ఆ కార్యక్రమంలో చంద్రకళ గారి ప్రదర్శన ఉందట. అయితే అంటే ఆమె క్లాసికల్ డాన్స్ అంటే ఎంత ప్రాచుర్యము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఉదయశంకర్ గారు అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలకు తప్ప వేరే వాటికి వెళ్లరన్నమాట. సో ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఆమె ప్రదర్శన, ఆమె ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత వారి కుటుంబం చెన్నైకి మారిందనమాట. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తన తండ్రి సినిమా వారితో పరిచయం కారణం చేత మరి ఆమెను చూసిన వెంటనే సినిమాలో నటిస్తారా అని చెప్పేసి అడిగారట. అడిగితే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము, డ్యాన్స్ మాత్రమే వచ్చు, నాకు నటన రాదు అని చెప్పారట. కానీ మా తల్లిదండ్రులు నటించమంటే నటిస్తానని చెప్పేసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అలా ఆమె మొదటగా మరి తల్లిదండ్రుల ఇష్టంతో బాలనటిగా మొదటగా సతీ సుకన్య సినిమాలో 1962 సంవత్సరంలో నటించారు. అలా మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే హిందీ సినిమాలో నటించే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి దర్శకత్వం చేసినటువంటి శ్రీ

మాంజనేయ యుద్ధం సినిమాలో కూడా బాలనటిగా నటించారు చంద్రకళ. 1963 విడుదలైన ఈ సినిమా మరి డైరెక్ట్గా ఆమె నటిగా నటించారన్నమాట. 1963 చివరిలో కథానాయికగా అవకాశం వచ్చింది. నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అని చంద్రకళ చలాకితనంతో అద్భుతంగా నటించారు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిత్ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు మండే స్పెషల్లో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. వెండితెరపై బాల నటిగా బదులు కుమారి చంద్రకళగా పేరు మార్పు మాదిరిగానే అందరూ మెచ్చిన నటిగా మంచి గుర్తింపుతో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమయంలో 1965

సంవత్సరంలో విశాల హృదయాలు సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించే గొప్ప అవకాశం వచ్చింది, అది కూడా సెకండ్ హీరోయిన్గా. ఇక ఆ సినిమా తర్వాత చంద్రకళ వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరీర్ పరంగా. ఎందుకంటే మరి తను వచ్చినటువంటి కొద్ది సమయంలోనే హీరోయిన్గా మంచి కథానాయికగా మంచి నటిగా ఎదుగుతున్న క్రమంలోనే ఒకటి రెండు సినిమాల తర్వాత వెంటనే అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఆమె అభినయం, ఆమె నటన, ఆమె

వెంటనే అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఆమె అభినయం, ఆమె నటన, ఆమె ప్రతిభ, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఇలా మరి పెద్ద పెద్ద నటుల చేత ఆకర్షించబడింది అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అన్నమాట. సో అంతటి ప్రతిభాశాలి చంద్రకళ గారు.

ప్రశంసలను దోచుకున్నాయి. ఇక వీరందరికీ అగ్రహీరులందరికీ మరి చెల్లిగా కూడా నటించి చిత్ర పరిశ్రమకి చెల్లిగా, ప్రేక్షకులందరికీ సోదరిమణిగా అంత గొప్పగా అద్భుతంగా నటించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

తెలుగు కన్నడ మలయాళ సినిమాల్లో నటించి మెప్పించారు. 100కు పైగా సినిమాలతో తెలుగులో అగ్రహీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజులతో కలిసి నటించారు. అలాగే రామకృష్ణతో, చంద్రమోహన్తో ఇలా చాలామంది హీరోలతో నటించారు. మంచి మంచి సినిమాల్లో నటించారు, మంచి గుర్తింపును సంపాదించుకున్నారు, మంచి నటనతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు, మంచి చిత్రాలతో నటన పరంగా తన అద్భుతమైన ప్రతిభ ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె కెరీర్లో ది బెస్ట్ అండ్ మూవీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీస్ అని చెప్పుకోవడానికి చాలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఆమె నటించిన సినిమాల్లోని పాటలన్నీ కూడా దాదాపుగా అన్ని సూపర్ డూపర్ హిట్సే. అలాగే ఆమె పై చిత్రీకరించినటువంటి పాటలు కూడా అందరి హృదయాలు

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్ర పరిశ్రమలోకి యువ కథానాయికగా అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే అగ్రహీరులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, అలాగే చంద్రమోహన్, రామకృష్ణ ఇంకా ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశాలు మెండుగా వచ్చాయన్నమాట. వానశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనులైనటువంటి చంద్రకళ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులకు చెల్లెలుగా నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ. మరి ఆ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నటిగా తన నటన కూడా అలా వచ్చిన ప్రతి పాత్రకు జీవం పోసి ఆ పాత్రలు లీనమైన

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకోసనే కార్యక్రమంలో అలనాటి మేటితారా చంద్రకళ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు చలనచిత్ర సంచలన సినిమా ఆల్ టైమ్ హిట్ దసరా బుల్లోడులో ఏనాడుకు మరదలుగా నటించిన తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె సినిమాలో క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మానసిక సంఘర్షణ, తండ్రి ఒకవైపు, బావ, పెళ్ళి ఇదంతా, మరొకవైపు వానిసరితో ఆయన ప్రేమలు పడతారు. ఈమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది.

0: రియల్ లైఫ్ కూడా. మరి ఈ సన్నివేశంలో ఆమె పండించినటువంటి నటన నిజంగా అందరినీ భావోద్వేగానికి లోను చేస్తుంది. ఇక్కడ ఈ సీన్ అయిపోయాక, అంటే సినిమా షూటింగ్ సమయంలో ఆమెను చూసి, అంటే సెట్లో ఏఎన్ఆర్ గారు, ఏంటి ఇలా నిజంగానే క్యాన్సర్ వచ్చిందా నీకు అని అన్నారట. అంటే అంతలా పాత్రలు ఆమె లీనమైపోయి జీవించేశారు. కానీ ఇక్కడ ఒక సంఘటన, సినిమా జీవితంలాగే ఆమె నిజ జీవితంలో కూడా క్యాన్సర్తో బాధపడ్డారు.
1: ఏం బావా, పెళ్లి చూపులు చూడటానికి వచ్చావా? చూడు బావా, బాగా చూడు, నేను తగ్గట్టున్నానా బావా? అందరూ నేను చిక్కిపోయాను అంటున్నారు, కొందరు నాకేదో జబ్బు అంటున్నారు. మా నాన్న మాత్రం నాకే జబ్బు లేదంటాడు, ఒకవేళ ఉన్నా పెళ్లి చేస్తే తగ్గిపోతుంది అంటున్నాడు. బావా, ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పడానికే రాలేదు కదా.
2: నిర్మలా, నీకేమైనా మతిపోయిందా?
1: ఇప్పుడు కాదు బావా, మతి ఎప్పుడో పోయింది.
0: అంత అత్యద్భుతంగా నటించారు చంద్రకళ గారు. ఇక సతీ సుకన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతో పెద్ద కథానాయకులతో నటించే అవకాశం ఎవరికి దక్కలేదేమో, చంద్రకళ గారికే తప్ప అన్నట్లుగా ఆమె నటించారు. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువే అయినా, ఆమెకున్నటువంటి లెంత్ తక్కువ అయినప్పటికీ గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి నటన ప్రతిభ ఆమె సొంతం. ఎన్టీఆర్తో చెల్లెలుగాను, విశాల హృదయాల్లో, అలాగే తల్లా పెళ్ళామ, పవిత్ర హృదయాల సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా నటనతో సవాలు విసిరారు, విజయం సాధించారు. ఎన్టీఆర్ ఆమె నటనను చూసి బాగా ప్రోత్సహించి చాలా సినిమాలలో, అంటే పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో కూడా నటించి సువర్ణ అవకాశం ఇచ్చారు. సినిమాలు కూడా విజయం సాధించడంతో దర్శకులు, నిర్మాతలు వరుస కట్టారన్నమాట. అందాల తార చంద్రకళ కోసం ఆడపడుచు సినిమాలు ఎన్టీఆర్ శోభన్ బాబులకు మరి సోదరిగా నటనపరంగా పంట పండింది స్క్రీన్పై. ఎంత అద్భుతంగా నటించడం అంటే నిజంగా అందరూ ఓన్ చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి హీరోయిన్గా కంటే కూడా ఆమె చెల్లెలుగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోవటం, ఆ పాత్రకు జీవం పోయటం ఆమె నైజం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఈ కార్యక్రమంలో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు, అలాగే ఆమె నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీస్ నుంచి ఆనిముచ్చ లాంటి పాటలు వింటున్నాం. ఇక ఆమె కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ గారిది కూడా ఒక మంచి ప్రస్థానం అని చెప్పుకోవచ్చు, సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ చంద్రకళ కలిసి జోడీగా తెరకెక్కిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇంటింటి కథ, నమ్మక ద్రోహులు, పుట్టినీళ్లు మెట్టినీళ్లు, అలాగే అన్నదమ్ముల సవాళ్ళు, కురుక్షేత్రం, మా ఇంటి వెలుగు, చెల్లెలి కాపురం, మీన, ఇన్స్పెక్టర్ భార్య వంటి పలు విజయవంతమైన సినిమాల్లో వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటనతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక హీరో శోభన్ గారు, శోభన్ బాబు గారితో చంద్రకల గారు కథానాయక కంటే చెల్లెగా నటించిన సినిమాలు ఎక్కువ ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. ఆడపడుచు అంటే ఇలా ఉండాలి, అన్నా చెల్లెళ్ళు అనురాగం ఇలా బృందావన తోటలో పూసే పువ్వుల మాదిరిగా ఉండాలి అనేంతగా తన పాత్రకు జీవం పోశారు.

అందాల నటులు శోభన్ బాబు, అందాల జాబిలి చంద్రకళ, వీరిద్దరు కాంబినేషన్లో వీరిద్దరూ కలిసి నటించినటువంటి చాలా సినిమాలు కూడా అన్ని కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాలు కావటం చాలా చాలా విశేషం. అందరికీ మంచి పేరు వచ్చిందన్నమాట. చంద్రకళ గారంటే ఇలా ఉంటారు. ఆమె స్వతహాగా నాట్య కళాకారిణి కాబట్టి, స్వతహాగా మంచి ఫ్యామిలీ కాబట్టి మంచి సౌమ్యతతో ఉంటారు, మంచి ఎవరిని నొప్పించకుండా మనస్సుతో అన్నమాట. ఆమెకు తగ్గట్టుగా ఆమె ముఖ కవళికలు, ఆమె బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, ఆమె హృదయానికి తగ్గట్టుగా సినిమాలు రావటం, అవన్నీ కూడా అత్యంత ప్రజాదరణ పొందటం ఆమెకే చెల్లింది. నిజంగా హిట్ లిస్ట్ చాలా ఉంది, కానీ ఆమె గురించి ప్రస్తావన, ఆమె వ్యక్తిగత జీవితం ఎక్కడ కూడా లేదు. కారణం ఏంటంటే ఆమె తెర వెనకాల ఉన్నటువంటి జీవితం వేరు, తెర ముందు ఎంత అందంగా కనిపించారో తెర వెనకాల కూడా అన్ని కష్టాల కడల్ని చూశారు, కన్నీళ్ల సంద్రాలను చూశారు, అవన్నీ ఎవరికి చెప్పకుండా. అందుకే ఆమె వ్యక్తిగత జీవితం ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా, సినీ ప్రస్థానం ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. సో అంత అద్భుతంగా నటించినటువంటి వీరి కలయికలు వచ్చినటువంటి చాలా సినిమాలు, చక్రవాకం, కోడినాగు, కిలాడి బుల్లోడు, శాంతి నిలయం, మాతృ దేవత, దేశం అంటే మనుషులు, కన్నతల్లి, ఇద్దరు ఇద్దరే, ఇలా కొన్ని సినిమాల్లో మరి కథానాయకులుగా, హీరో హీరోయిన్లుగాను, అన్నా చెల్లెలుగాను నటించారు. ఆపాల గోపాలను అందుకున్నారు. అందాల జోడిగా వెండితెర మంచి నటులుగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం వెండితెర కావ్యం. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి కథానాయకులుగా, కథానాయికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగినటువంటి వెండితెర కావ్యం సంపూర్ణ రామాయణం. ఈ సినిమాలో సీతాదేవిగా ప్రేక్షకులనే కాక ఇండస్ట్రీ మొత్తాన్ని ముగ్ధుల్ని చేశారు. ఈ మూవీ ఓ సంచలనం. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు జనజాతరల బళ్ళు, సైకిళ్ళు, కాలినడకన, ఇలా ట్రాక్టర్ల మీద ఇలా తండోపతండాలుగా వెళ్ళి ఎక్కడ సినిమా నడిస్తే అక్కడికి వెళ్ళి చూడటం గొప్ప విశేషం అన్నమాట. అంతలా మెస్మరైజ్ చేశారు, ఆ పాత్రలకు జీవం పోశారు. అంత గొప్ప సినిమా సంపూర్ణ రామాయణం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 12:05 దాటి 48 సెకండ్లు. కొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన మన అభివృద్ధి.
4: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
5: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
4: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సేవ, కళ, సైన్స్, క్రీడా, ఆవిష్కరణ ఇలా ఎంచుకున్న రంగం ఏదైనా సరే మనస వాచ కర్మేణ వారు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రతి క్షణం తమదైన ముద్ర కోసం పరితపించారు. లక్ష్య సాధనలో అవిరలంగా కృషి చేశారు. ఎంతోమంది జీవితాల స్ఫూర్తి వెలుగులు నింపగలిగారు. మరెందరికో మార్గదర్శకులుగా మారారు. దేశ సేవలో ఇదొక ముఖ్య భాగమని విశ్వసించి విజేతలుగా నిలిచి పద్మాలయ వికసించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభతో విశేష

సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ అవార్డ్స్ ను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఢిల్లీలో మరి రాష్ట్రపతి భవన్లో ఎంతో అట్టహాసంగా ఈ పద్మ అవార్డ్స్ పురస్కార ప్రధానం కార్యక్రమం మరి ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి, మరి జరగబోతున్నాయి, ఈ సాయంత్రం జరుగుతాయన్నమాట. సో గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వారి చేతుల మీదుగా మరి ఈ అవార్డ్స్ ను అందుకున్న పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది వివిధ భారతి. ఈ రోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మరి మనం ఒక ప్రముఖ వ్యక్తి గురించి, పైగా పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నటువంటి ఒక మంచి ప్రముఖ డాక్టర్ అనమాట. ఎలాంటి డాక్టర్ అంటే అందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేశారు వారు ఎంచుకున్నటువంటి రంగంలో. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 15,000 మందికి చికిత్స చేసి విజయం సాధించి పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నటువంటి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి.

ఇది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మ అవార్డ్స్ అందుకోబోతున్న తరుణంలో పద్మ అవార్డ్స్లో మరి మంచి వైద్యాన్ని అందించి క్యాన్సర్ రోగుల పట్ల ప్రేమను దయను చూపి క్యాన్సర్ రోగాల యొక్క మూలాలను తెలుసుకుని ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి విజయం సాధించినటువంటి ఒక ప్రముఖ ఆంకాలజిస్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నటువంటి పద్మ అవార్డ్స్లో మరి ఎన్నెన్ని వచ్చే వివరాలు కూడా మాట్లాడుకుని మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం 131 పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీలుగా మరి ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. 113 పద్మశ్రీ పురస్కారాలలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కనున్నాయన్నమాట. ఈరోజు వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, అలాగే ఉప్పొంగి హృదయంతో వెళ్ళి మరి ఆ అవార్డ్స్ తీసుకున్నారనమాట. నిజంగా ఎంత గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఒక రంగంలో మనం చేసినటువంటి కృషికి గాను సరే వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు, కానీ భారత ప్రభుత్వం మనని గమనించి మన కృషిని మెచ్చుకుని మన కృషికి ఫలితంగా ఒక అవార్డ్స్ రావడం అనేది నిజంగా జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలి. నిజంగా ఇది ఒక గొప్ప శుభతరుణం అన్నమాట. ఆనంద భాష్పాలతో కళ్ళ నిండా ఉప్పొంగిన ఆనందంతో వెళ్ళి అవార్డ్స్ తీసుకుంటారు. పైగా గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రావటం అనేది నిజంగా ఒక గొప్ప ఎసెట్, జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక గొప్ప తరుణం అన్నమాట. మరి ఇందులో మనకు తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. వారు ఈరోజు అందుకోబోతున్నారు. ఇందులో సైన్స్లో 3, వైద్యరంగంలో 2, కళారంగంలో 1, పాడి పశుసంవర్ధక రంగంలో కృషి చేసిన రామిరెడ్డి మావిడి వీరు పద్మశ్రీ అవార్డ్స్ను స్వీకరించనున్నారు ఈ సాయంత్రం అన్నమాట. మరి ఇందులో ఒకరు క్యాన్సర్ రోగుల పట్ల మరి విశేషంగా కృషి చేసి క్యాన్సర్ రోగాన్ని తగ్గించడం కోసం, తర్వాత క్యాన్సర్ రోగులకు నయం చేసి వారి కోసం ఉచితంగా ఒక వైద్యం చేస్తూ ఒక ఫౌండేషన్, స్వచ్ఛంద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేసి మరి ప్రభుత్వాన్ని మెప్పించినటువంటి ఒక డాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. ఈరోజు మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ అంటే ఇదొక మాయరోగం, ఒక భూతం. వచ్చిందంటే వదలదు, శరీరం అంతా విస్తరించి కణజాలాలను నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ రోగం వైద్య శాస్త్రాన్ని శాసిస్తోంది. దీన్ని ఎలాగైనా అధిగమించాలని విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. అందుకే ఈ మాయ రోగం బారిన పడ్డ వ్యక్తులకు భరోసా కల్పించేందుకు, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను నిర్మూలించేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమందికి ప్రాణదానం చేసిన

పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్ వాసి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనందరెడ్డి గారి జీవితాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనం తీసుకుందాం. మరి ఇలాగే ఈరోజు పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ అవార్డీస్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి చేతిని స్ఫూర్తిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మరి ఇది ఒక మంచి సబ్జెక్ట్, అందరూ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ క్యాన్సర్ రోగం అనేది ఎంత మాయ రోగము, ఎంత మహమ్మారి అనేది దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ రోగులలో ఒక భరోసా నింపుతున్నారు. ఎస్, మనం బ్రతుకుతాము, ఇది దీన్ని జయిస్తాము, ఎస్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి ఇంటికి హాయిగా ఆ ముఖంలో ఆనందాన్ని నింపుతూ మరి సంతోషంతో ఇంటికి పంపినటువంటి సందర్భం అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి

ఎస్, నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి ఇంటికి హాయిగా ఆ ముఖంలో ఆనందాన్ని నింపుతూ మరి సంతోషంతో ఇంటికి పంపినటువంటి సందర్భం అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి 2 పద్మ విభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: నరేంద్ర మోదీ జీనే ఏక్ ప్రకార్ సే జనజాతి కళ్యాణ్ కో ఆగే బడానే కా కామ్ కియా హై. మే ఆజ్ ఇస్ మన్ సే ఈ జనజాతి మహాకుంభ్ కో కహనా చాతా హూ ఔర్ నరేంద్ర మోదీ జీనే ఉస్కో 1,50,000 కరోడ్ తక్ బడానే కా కామ్.
0: నిన్న న్యూఢిల్లీని భారత్ మంటపంలో అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యకుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది.

తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ, ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యకులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని సెనేటర్ ట్రెడ్ క్రూజ్ అనగా, 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్, గల్ఫ్లోని అమెరికా మిత్రదేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున

గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిధ భారతి.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
2: The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ముందుగా నారీ నారీ నడుమ మురారి సినిమా కోసం యాజిన్ నిజార్ పాడింది

0: కార్యక్రమంలో మీరు విన్న పాట భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి. ఇప్పుడు విందాం F3 మూవీ నుంచి. గానం రామ్ మిర్యాల.
1: లేని లైఫ్ ఏ కష్టాన బాత్ టబ్బో, పైసా ఉంటే లోకమంత పెద్ద డాన్.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: మీరు వింటున్నారు లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. ఇప్పుడు విందాం ది రాజాసాబ్ మూవీ నుంచి.
3: He got flow, we got style. Make it move with a smile.

0: గేమ్ చేంజర్ సినిమా నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిద్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు విందాం డీజీ దువాడ జగన్నాథం సినిమా నుంచి జస్ట్ జాజ్ రీటా పడిన సూపర్ హిట్ సాంగ్.

ఇది ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29వ తేదీన ఇన్క్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కులకచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు వెళ్తా ఉన్నాం, ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుప్పలు అట్టే బడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపలా చూస్తా ఉన్నారు, ఎక్కడ బండ్లు వచ్చి లిఫ్ట్ చేసేయమని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అక్కడ అమ్ములు పోకుండా వాన్లో దాచి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు గోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన మేము నిలబడ్డాం, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చెవెళ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500 పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 850,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కలు, వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.

0: కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ది శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి, జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి, అధిక ఎండవేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు, నీడ గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్ధేష్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరవపేట భీమారంగరమ్మ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యతస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారులకు, కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పాలియెస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పాలియెస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం, కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు May 1 నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 193,000 పైగా పాఠ్యపుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలు అర్హులని, June 8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమను సర్పు ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి

ఆసుపత్రి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇప్పుడు విందాం షో టైం. ఇది మీ అభిమాన్ ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మీకు కనుక సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోదాం. మంచి మంచి సమాధానాలు, మంచి మంచి ప్రశ్నలు మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు కూడా రెడీగా ఉండండి సమాధానం చెప్పడానికి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి షూటం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరి శ్రోతలు మీ కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. అలా ఆర్డర్ పాటిస్తే తప్పకుండా అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న వచ్చేస్తుంది, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మీ కనుక ఆన్సర్ తెలిస్తే చెప్పిన నెంబర్కి, అంటే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. గీత రచన సిరివెన్న సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న అనుకుంటున్నాను, కాంప్లికేటెడ్గా ఉందా అని ఆలోచన వస్తోంది. ఎందుకంటే మరి చాలామంది శ్రోతలు దాదాపు ఒక 50-60-70 మంది దాకా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం అడిగినటువంటి ప్రశ్న, తాళం పెట్టిన దేశం ఏ దేశాన్ని అని పిలుస్తారు, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని మనం ప్రశ్న వేసాం. మరి దీనికి సరైన సమాధానంగా అయితే ఎవరూ కూడా చేయలేదు, ఒక్కరు తప్ప చాలామంది శ్రోతలు పార్టిసిపేట్ చేశారు షోలో. సో వారందరికీ ముందుగా థ్యాంక్స్, ఎందుకంటే మనం చెప్పినటువంటి ఆర్డర్ వారందరూ కూడా తోచా తప్పకుండా పాటిస్తున్నారు. ముందు ఆన్సర్, తర్వాత పేరు, ఊరు పేరు టైప్ చేస్తే కరెక్ట్గా ఎవరు చేశారు ఏంటి అనేది మనకు స్క్రీన్ మీద ఈజీగా ఉంటుంది చదవటానికి. సో కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు మాత్రం, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు కూడా సరైన ఆన్సర్ చేయలేదు. కారణం ఏంటంటే మరి వారికి దొరకలేదో ఏమో, లేకపోతే మరి ఏ అనేది వచ్చింది కాబట్టి టకటక చకచక ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటుంది అది. కానీ కొన్ని కొన్నిసార్లు దాని మీదనే పూర్తిగా ఆధారపడటం కాకుండా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎనీహో, మరి ఒకరు మాత్రం చెప్పారు వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది వివిత్ భారతి, ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మరి సరైన సమాధానం బోలివియా. సో ఇదనమాట ల్యాండ్ రాక్, ల్యాండ్ లాక్ కంట్రీ ఏది అనేది దీనికి సమాధానం అనమాట ఇది. సో మరి బొలివియా అనేది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వీరికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది. చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రశ్న మరొకసారి, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులు న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మీకు కనుక తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి పాట అయిపోయే లోపు.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ భారతీయ సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా ఇన్ టైంలో పంపించారు. మరి వారి అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. సులోచన కరీంనగర్, తర్వాత చిలక నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, మేడిపల్లి శ్రీ తేజ శ్రీరామ్, హంపాపురం విలేజ్ నుంచి వీరు చిరంజీవి నాగభూషణం ఇంకా నారాయణ స్వామి, బుధన పోచంపల్లి ఎలగందల మార్కండేయ లక్ష్మి, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ద్రోణంరాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూర్ నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణా రాంప్రసాద్ రామ్ చరణ్, హైదరాబాద్ నుంచి బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, బ్రహ్మయ్య కర్నూలు నుండి, ఫిర్యాద్గూడ నుంచి శ్రీనివాస్, జితేందర్ దీకంపల్లి నుంచి దస్తగిరి ఫ్రమ్ పుదటూరు నుండి, ముసాఫ్పేట్ నుంచి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీనారాయణ, ఇంకా పాలెం పోలియ అల్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత వారి కుటుంబ సభ్యులు, తర్వాత అప్పలరాజు పెడ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి ఇక్కట సతీ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, పోలపల్లి శ్రీనివాస్, ఓదెల భూమయ్య సిరిసిల్ల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, బొమ్మిదిరి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి, పద్మ నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, హర్షిణి హైదరాబాద్ జూబ్లీస్ నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, వీరు బి దివాకర్ ఉమ్మడ నుండి, మొహమ్మద్ జైనుద్దీన్, అలాగే అనిత ఫ్రమ్ గజ్వేల్ నుంచి వీరంతా కూడా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. మరి ఇన్ టైంలో కాకుండా తర్వాత కూడా చాలామంది ఆన్సర్ చేశారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది FM వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ వివిద్ భారతి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చరణం వచ్చేస్తుంది, ఒక పాటకు సంబంధించి. అది ఏ చిత్రం నుంచి అనేది ప్రశ్న అన్నమాట. సో సరిగ్గా వినండి, పాట వచ్చేస్తుంది, చరణం మాత్రమే.
2: ఆది నారాయుడి హరికాల బుద్ధి ఆంధ్ర సీమల

విన్నారు కదా ఆచరణం. ఆ పాట ఏ సినిమాలోనిది మీకు కనుక ఆశ తెలిస్తే వెంటనే 0402-3240-85 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో విరివిన్న ఆ పాట ఆమె సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడన యుగలగీతం అది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాటలోని చరణం వినిపించాము, ఆ చరణానికి సంబంధించినటువంటి ఆ పాటకు సంబంధించినటువంటి చిత్రం ఏంటి అని మనం ప్రశ్న వేశాము. అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు సమాధానం రాలేదని కాదు, మీకు దొరకలేదు అనేది. సో చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న వేశానేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మీరు పాటల ప్రియులు, చాలా ఏళ్ల నుంచి దశాబ్దాలుగా రేడియో వింటున్నారు కాబట్టి అన్ని పాటలు మీ మెమరీలో ఉంటాయి కాబట్టి అలా కొంచెం ప్రయత్నం చేశాను. అయితే ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. మరి చాలామంది శ్రోతలు మాత్రం షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, సో హ్యాపీ. బట్ సమాధానం చేయలేదు ఎవరు కూడా. సమాధానం ఏంటి అంటే ఆ పాటకు సంబంధించిన చిత్రము బావా మరదలు, బావా మరదలు సినిమా నుంచి ఆ పాట అన్నమాట. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను.

అదన్నమాట మ్యాటర్. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, రెటినైటిస్ పిగ్మెంటోసా, సరిగ్గా వినండి, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మళ్ళీ ఒకసారి చదువుతా, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240 8 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళు, సరైన సమాధానం చెప్పిన వాళ్ళు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ ప్రియ, ఇన్ టైంలో పంపిన వాళ్ళు జితేందర్ ఫ్రమ్ దీకంపల్లి కింది నుంచి, అలాగే మరొక శ్రోత వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఇంకొక శ్రోత సింబల్ ఇచ్చారు, వీరు కూడా వీరి పేరు సంతోషి, అడ్రస్ తెలియదు. సో సరైన సమాధానం అది, సింబల్ ఇచ్చినా కూడా కరెక్ట్గా పంపారు. పోలపల్లి శ్రీనివాస్ వదిల బొమ్మయ్య సిరిసిల్ల నుంచి, తర్వాత మహాలక్ష్మి ఫ్రమ్ యాప్రా నుంచి, ఎం నరేష రోజా శిరీష ఓంకార్ వీరు, లక్ష్మీ నరసింహ కూడా కరెక్ట్ ఆన్సర్, ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నాగర్కర్ల నుండి కె దుర్గాదేవి అనన్య గౌతమ్ శ్రీశైలం, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత బ్రహ్మయ్య కర్నూలు నుండి, అప్పలరాజు పెడ నుండి, బొమ్మిదేని లక్ష్మణారాయణ కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుంచి, బి దివాకర్ ఉమ్మడి నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక గాయత్రి విస్తృత మహాద్యుతి సంహృతి మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుండి, నందిపేట నుంచి వెంకటేష్, తర్వాత ఎస్ వీరు కరెక్ట్గా పంపలేదు, నాగర్కర్నూలు జిల్లా నుండి నేదురు నుండి కళ్యాణ్ చారి కల్వకుర్తి వారిది, అలాగే రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నితి సంతోష్ని, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, తర్వాత వీరు అనిత ఫ్రమ్ గజ్వేల్ నుండి, కొండారెడ్డి సీతవటం నుంచి ఒక అనుసరిచ్చారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుండి, పద్మజ నాగకుమార్ మలాపూర్ హైదరాబాద్ నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, కార్తీక్ నోముల రంగారెడ్డి జిల్లా నుంచి, ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుండి, తర్వాత మరొక శ్రోత

హలో రంగ, హైదరాబాద్ నుండి సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్, రామరాజ్ నగర్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది. ఎఫ్ఎం విద్ భారతి 102.8 మెగాహెడ్స్. ప్రశ్న ఆన్సర్ ఏంటి అంటే, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది అంటే కళ్ళు, ఐస్, ఇలా రకరకాలుగా కంటికి సంబంధించింది చెప్పేసి రకరకాలుగా ఆన్సర్ ఇచ్చారు. ఏది ఏమైనా కూడా కార్యక్రమంలో పాల్గొని సరైన సమాధానం పంపి మీరు ఉత్సాహంగా ఉంటూ మాలో ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నందుకు మీరందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అలా అదేవిధంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇన్ టైంలో పంపకుండా తర్వాత కూడా చాలామంది పంపారు, అవి కూడా కరెక్ట్ ఆన్సర్సే, వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 2:15 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు వింటాం శక్తిశీలి. ఉమెన్ ఎంపవర్మెంట్ షో. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు ఒక విక్టరీ సాధించిన రోజు. ఒక అమ్మాయి సరిగ్గా 12 సంవత్సరాల క్రితం, సరిగ్గా ఇదే రోజు, ఒక 14 ఏళ్ల బాలిక, 9వ తరగతి చదివే ఒక అమ్మాయి. కఠోర సాధన, అతిపెద్ద సాహసం, ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం చేరి 3000 జెండను ఎగరవేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అతిపిన్న వయస్కురాలు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి అతి తక్కువ వయసు గల వారిలో ది ఎవరెస్ట్ అని చరిత్రను లిఖించుకున్న యువ మహిళా శక్తి గురించి తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

కార్యక్రమంలో మీరు విన్న పాట తొలి ప్రేమ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవ. మనం వింటున్నాం శక్తిశీలి. అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన విజేత పేరు పూర్ణ మాలావత్. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఫాకాల్ గ్రామానికి చెందిన గిరిజన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సాహసి ఆమె. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన నాటికి 9వ తరగతి చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమె విద్యాభ్యాసం చేశారన్నమాట. నిజం చెప్పాలంటే విద్యార్థి దశలోనే లక్ష్యాలు పురుడు పోసుకుంటాయి. అలా తనకు కూడా ఎవరెస్ట్ను చేరాలనే సంకల్పం పెట్టుకుని కఠోర సాధన చేశారు పూర్ణ మాలావత్.

నిజానికి పర్వతారోహణ చేయాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, సంకల్పం, పట్టుదల, గట్టి నమ్మకం, నిరంతర కఠోర సాధన ఇవన్నీ ఉండాలి. పైగా వీటికి తోడు శారీరక దారుఢ్యం, ప్రోత్సాహం ఇవన్నీ కూడా ఉండాలి. శిక్షణ ఎలాగో అవసరం అనుకోండి, ఇవన్నీ ఇంత చిన్న వయసులోనే ఎలా వచ్చాయి? అసలు మౌంట్ ఎవరెస్ట్ను ఎక్కాలి అనే ఆలోచన ఆమెకి ఎలా వచ్చింది? ఎవరు ప్రేరణగా నిలిచారు? ఆ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ అడ్వెంచర్ ముందు పూర్ణ మాలావత్ ఏ పరీక్షలు నెగ్గారు? ఇలాంటి ఆసక్తికర అంశాల గురించి ఆలోచనలు వస్తున్నాయి కదా? ఎస్, నాకు కూడా వస్తున్నాయి. ఆ వివరాలు కూడా చెప్తే వింటూ ఉండండి ఎఫ్ఎం వివిత్ భారతి.

శక్తిశీలి కార్యక్రమంలో మీరు విన్న పాట జల్సా సినిమా నుంచి కేకే పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ కేంద్రంగా ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ సమయంలో 3 ఏళ్లుగా ఆ సంస్థ వారు భువనగిరిలో రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారన్నమాట. ఆ సంవత్సరమే అంటే 2014 సంవత్సరంలో పూర్ణ మాలావత్ చదువుకుంటున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓపీ ఎవరెస్ట్ అంటూ ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనమాట. అంతే, అలా ఆ శిక్షణలో 150 మందిలో 20 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే అందులో పూర్ణ మాలావత్ ఒకరన్నమాట. అలా ఎవరెస్ట్ శిఖర ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. ఇంకా మంచి మంచి విషయాలున్నాయి, చెప్తా వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అతి పిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన సందర్భంగా చరిత్ర సృష్టించిన ఆ రోజును మరి గుర్తు చేసుకుంటూ సరిగ్గా ఇదే రోజు కాబట్టి ఆ సాహసికరాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్లకు స్ఫూర్తిగా మార్గదర్శకురాలుగా ఆమె చేసినటువంటి సాహసం నిజంగా సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నమాట. మాలవత్పూర్ణ ఆమె మరి ఇంతమందిలో 25 మందిని సెలెక్ట్ చేశారు. మరి 25 మందిలో కొన్ని పర్వతాలను అధిరోహించారు. కొన్ని పర్వతాల తర్వాత మరి వీరిద్దరిని అంటే చాలా యాక్టివ్గా వీరు చేస్తున్నటువంటి ఆ సాహసం గుర్తించి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరిలో మాలవత్పూర్ణతో పాటు ఎస్ ఆనంద్ కుమార్ అన్నమాట. వీరిద్దరూ కలిసి సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఏమో ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మీ కొండలరావు దంపతుల కుమారులు అన్నమాట. అయితే మరి ఆయన బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. స్వచ్ఛంద సంస్థ స్పైరోస్ పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్

వెంచర్ సంస్థలతో కలిసి ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వీరంతా నడుం బిగించారన్నమాట. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి వీరిద్దరికి స్పెషల్గా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎంత శిక్షణ తీసుకున్నా కూడా పర్వతారోహణ అధిరోహించిన వారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే ఇంతకు ముందు ఎవరైతే అధిరోహించారో వారి యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే పిల్లలు కదా వీళ్ళు, వీరితో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీరితో పాటు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే మరి ఈమె మాత్రం అతి చిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించారనమాట. సో వీరితో పాటు వాళ్ళందరూ వెళ్ళారు. అయితే వారందరితో కలిసి మంచిగా శిక్షణ తీసుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఈ సాహసానికి నడుం బిగించారు, తొలి అడుగు వేశారు మరి 2014 ఏప్రిల్ 4. మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి సత్యయామిని పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి. ఈ రోజు శక్తిశీలి కార్యక్రమంలో సరిగ్గా ఇదే రోజు మే 25 12 సంవత్సరాల క్రితం అతి చిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రలు ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు, ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ మిగతా వాళ్లకు స్ఫూర్తిగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక శిఖరాన్ని ఎక్కాలి అనంటే దానికన్నా ముందు వారి యొక్క ప్రతిభ ఏంటో తెలియాలి కాబట్టి వారికి ముందు అంటే వీరిద్దరూ అంటే తెలంగాణ నుంచి 9 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారనమాట. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే కన్నా ముందు వీరు ఏం చేశారు, ఎలా వీరు చేయగలరు అని శిక్షకులకు కానీ ఆ సంస్థలకు కానీ ఎలా వీరిపై నమ్మకం కలిగింది అనేది ఒక ప్రధాన అంశం అన్నమాట. అయితే 20 మందిని మౌంట్ రైనాక్ పర్వతం అంటే 17,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక శిఖరాన్ని అధిరోహించడానికి తీసుకువెళ్తే అక్కడ మరి వీరిలో ప్రతిభ కనపరిచారు. 9 మందిని తీసుకున్నారనమాట. ఆ 9 మందిలో మన ఇద్దరన్నమాట పూర్ణ అండ్ ఆనంద్ వీళ్ళని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత మరి వీరిని అక్కడికి తీసుకెళ్లారు, సరైన శిక్షణ కూడా ఇచ్చారు. అందులో శిక్షణలో భాగంగా ఏంటంటే మరి అంతకుముందుకు మనం అనుకున్నాం కదా ఇందాక, అంతకుముందుకు ఎవరైతే శిఖరాన్ని చేరారో వారి యొక్క అనుభవాలు వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశించి మరి అప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి బి శేఖర్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇప్పించారనమాట. ఎవరెస్ట్ చోయి తర్వాత శిషా పంగ్మా శిఖరాలను 4 నెలల్లో అధిరోహించిన తొలి భారతీయునిగా ఖ్యాతిగాంచినటువంటి శేఖర్ బాబు నేతృత్వంలో వీరికి శిక్షణ ఇప్పించారు. వారితో పాటు ఇంకా కొంతమంది పర్యవేక్షించారనమాట. వీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి వీరి యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా వారి నేతృత్వంలో జరిగాయన్నమాట. సో అవన్నీ సిద్ధం చేసుకుని మరి వీరు యాత్ర మొదలుపెట్టారు. అలా యాత్ర మొదలుపెట్టిన వాళ్లలో మరి అంటే చిన్న వయస్కురాలుగా ఎలా రికార్డులకు ఎక్కారు వరల్డ్ వైడ్గా అని అంటే, అంతకుముందుకే నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక రికార్డు క్రియేట్ చేశారనమాట. మరి ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నాటికి ఆమె వయసు ఎంత అంటే 13 ఏళ్ళ 11 నెలలు అనమాట. ఇంచుమించు 14 సంవత్సరాలు అనమాట. అయితే ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందున పూర్ణ మరి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా వ్యక్తిగా మరి ఆమె చరిత్రను సృష్టించారు. భారతదేశం అంతా గర్వించిందనమాట. తర్వాత ప్రపంచమంతా కూడా హర్షించిందనుకోండి, అభినందన తెలిపిందనుకోండి. మరి అక్కడితో ఆగిందా అంటే ఇంకా చాలా చాలా శిఖరాలను అధిరోహించారు, అవి కూడా చెప్తాను, వింటూ ఉండండి.

0: ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ మాలావత్ జీవిత విశేషాలు, అలాగే తన జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా మరి ఆమె యాత్ర 52 రోజుల పాటు సాగింది. సరిగ్గా ఇదే రోజు May 25, 2014 రోజు అనుకున్న సమయానికంటే ముందుగానే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి అక్కడ ముందుగా 3 నెలల పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత తాను చదువుతున్నటువంటి స్కూల్ పాఠశాల సంబంధించినటువంటి జెండాను కూడా పాతారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత పేదల ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి జాతీయ గీతం కూడా ఆలపించి మరి దేశభక్తిని చాటారు. అలాగే అక్కడితో ఆగకుండా ఆమె ఎవరెస్ట్ను జయించిన తర్వాత 7 ఖండాల్లో 7 శిఖరాలను కూడా అధిరోహించి

ఒక ఇస్త్రీని క్రియేట్ చేసుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఒక అమ్మాయి, పైగా ఇంకా పరిపక్వత చెందినటువంటి మనసు అన్నమాట. అయినా కూడా ధైర్యశాలిగా అందరి ప్రోత్సాహంతో శిఖరాన్ని చేరినటువంటి సందర్భంగా ఈరోజు ఆ రోజు కాబట్టి మరిన్ని సాహసాలు చేసి మరిన్ని రికార్డ్స్ని నెలకొల్పాలని కోరుకుంటుంది వివిధ్ భారతి FM 102.8 MHz.

ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోల సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు. ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 8,000 స్వయం సహాయక మహిళా సంఘాల భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని సచివాలయం నుంచి వర్చువల్గా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార్ వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సిఎండి మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాలపరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఢిల్లీలోని సేవాతీర్థులో ఇద్దరూ సమావేశమయ్యారు. వెంకయ్యనాయుడు 2025 డిసెంబర్ నుంచి అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అటల్ బిహారీ

వాజ్పేయి ఆలోచనలు, సిద్ధాంతాలు, విలువలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సొసైటీ తరపున రూపొందించుకోవాల్సిన విధి విధానాలపై ప్రధానితో వెంకయ్యనాయుడు చర్చించారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని చెప్పారు. లారీల కొరత సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇసుక లారీలు, ట్రాక్టర్లను కూడా ధాన్యం తరలింపు కోసం వాడుతున్నామని, ఈలోపు వర్షం పడి ధాన్యం తడిసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అతి తీవ్ర స్థాయిలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ వాతావరణ శాఖ పెద్దపల్లి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 8 జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే వీలుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 5 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ డిఈఈ సెట్ 2026కు సంబంధించిన ప్రాథమిక కీ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు విడుదల చేసినట్లు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టీజీ డిఈఈ సెట్ కన్వీనర్ జి రమేష్ తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం సాయంకాలం 5:04 దాటి 35 సెకండ్లు. స్టే ట్యూన్ గైస్, మీకోసం చాయ్తో హాయ్ కబుర్లలో బోలెడన్ని విషయాలు మాట్లాడతాను నేను, మీ ఆర్జే శ్రవంతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మనం ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ మన వీక్నెస్ ఎదుటి వారికి తెలిసిపోతుందో, ఎక్కడ మన గౌరవం తగ్గిపోతుందో, మనం ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాము అని ముందుగానే ఏదైనా పనిని చేసే ముందు ఆలోచించి అడిగేస్తాం కదండి. ఎందుకు? ఏదైనా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయడం అంటే భయపడతాం. మనం గెలుస్తాం అన్నప్పుడే ఆ పనిని చేస్తాం, లేదంటే రిస్క్ చేసే సమస్య లేదు. ఇది మీరు నేను మనందరం చేసే పని. మరి ఈ ఫియర్ మనలో ఉన్నంత వరకు అది అంతే. మరి ఆ భయం లేకుంటే, నిజంగానే లేదనుకోండి, అప్పుడు మనం ఒక పవర్ హౌస్ అవుతాం. ఎవరో రిజెక్ట్ చేస్తారన్న భయం, ఎవరో ఏదో ఒక మాట అంటే ఎంబారెస్గా ఫీల్ అవుతామన్న భయం, ఎవరో మనల్ని జడ్జ్ చేస్తారు అన్న భయమే లేదనుకోండి, అప్పుడు మనం మాట్లాడే స్టైల్, మన నడిచే స్టైల్, మన బాడీ లాంగ్వేజ్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఎదుటి వారిని ఇంప్రెస్ చేసేలా ఉంటాయి. ఎదుటివారు మిమ్మల్ని ఒక లెవెల్లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదురుగా ఎవరున్నా సరే యూ లుక్ సో కాన్ఫిడెంట్, మీరు వారికి ఒక కాన్ఫిడెంట్ ఇండివిజువల్లా కనిపిస్తారు. సో పవర్ హౌస్గా మనకు మనం మారాలి అంటే మనలో ఉన్న భయాన్ని పక్కన పెట్టేయండి. బికాజ్ యు ఆర్ సో సో సో స్పెషల్. సో ఏ ఛాలెంజ్ అయినా కాన్ఫిడెంట్గా యాక్సెప్ట్ చేయండి. గెలిస్తే

గెలుస్తాం, ఓడితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ యాక్సెప్ట్ చేయకపోతే ఏదీ రాదు. ఏమంటారు? ఒక వండర్ఫుల్ పాట విందాం, ఆ తర్వాత బోలెడన్ని కబుర్లు మీ శ్రవంతితో.

0: ఓకే, బంగారం సినిమా నుండి కృష్ణ చైతన్య, జోనిత గాంధీ పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 5:11 దాటి 36 సెకండ్లు స్టూడియోస్ లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే ఆట, ఫుట్బాల్ ఆట గురించి మాట్లాడుకునేటటువంటి రోజు. ఎందుకంటే ఇవాళ వరల్డ్ ఫుట్బాల్ డే. ఐక్యతకు, క్రమశిక్షణకు, ఉత్సాహానికి ప్రతీక ఈ ఫుట్బాల్ ఆట. అయితే డెఫినెట్ గా ఆటలు ప్రపంచ దేశాల మధ్య శాంతిని, స్నేహాన్ని, ఐక్యమత్యాన్ని పెంచుతాయి. అంతేకాదు ఆటగాళ్లు కూడా వారి ఇండివిజువాలిటీతో, టాలెంట్తో యువతకు స్ఫూర్తిగా నిలుస్తారు. క్రికెట్ ఒక్కటే కాదండి, ఫుట్బాల్లో కూడా మంచి మంచి టాలెంటెడ్ పీపుల్,

0: యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కూడా చాలా ఫేమస్ అయినటువంటి గేమ్స్ లో మొదటిది క్రికెట్ అయితే రెండోది ఫుట్బాల్. ఇంగ్లాండ్ లో పుట్టినటువంటి ఈ గేమ్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయి. అండ్ ఈ గేమ్ పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే వాళ్ళు మెస్సీ అండ్ క్రిస్టియానో రొనాల్డో. వీరి గురించే మనం మాట్లాడుకుంటాం గానీ ఫీఫా వరల్డ్ ర్యాంకింగ్స్ లో మన ఇండియన్ ఆటగాడు కూడా ఉన్నాడు, తనే సునీల్ ఛెత్రి. టాప్ 1 ర్యాంకర్ రొనాల్డో 198 ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 122 గోల్స్ చేస్తే మన సునీల్ ఛెత్రి 133 మ్యాచెస్ లో 85 గోల్స్ చేసి టాప్ 5 లో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్స్ కి, మన ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్స్ కి, ఇంకా ఈ ఫుట్బాల్ ఆట లవర్స్ కి వరల్డ్ ఫుట్బాల్ డే శుభాకాంక్షలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మనసుకి

వెంకటేష్ నటించిన ఘర్షణ చిత్రం నుండి పాట విన్నారు టిప్పు. శాలిని సింగ్ పాడిన ఈ పాటకు రచన కులశేఖర్, సంగీతం హారీస్ జయరాజ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 5:21 దాటి 16 సెకండ్లు. అఖిల్ అక్కినేని అనగానే 90s జనరేషన్స్ కి స్ట్రైక్ అయ్యేటటువంటి మూవీ సిసింద్రి. 1 ఇయర్ ఏజ్ లోనే ఫుల్ లెంత్ రోల్ లో డెబ్యూ ఇచ్చిన ది యంగెస్ట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. దాట్ ఈస్ అఖిల్ అక్కినేని. ఆఫ్టర్ సిసింద్రి, అఖిల్ తన స్టడీస్, తన ప్యాషన్స్ తో బిజీగా ఉండి ఫైనలీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో మెరిసి మనం సినిమాలో క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ఎంట్రీతో తమన్ బీజీఎంతో అద్దరిపోయే మ్యాడ్ ఎంట్రీని ఇచ్చాడు. అండ్ దెన్ యాక్షన్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చినటువంటి అఖిల్ పవర్ ఆఫ్ జువా అనే మూవీలో డెబ్యూ ఇచ్చాడు. హలో మిస్టర్ మజ్నూ, ఏజెంట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీస్ లో నటించి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ అప్కమింగ్

మూవీ అఖిల్ది లెనిన్. టైటిల్ పాత్రలో అఖిల్, డైరెక్టర్ కిషోర్ అబ్బూరు, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. రీసెంట్ గా నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మనోడొస్తున్నాడు అంటూ లెనిన్ టీజర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమాలో కొత్త అఖిల్ ని చూస్తారంటూ మాస్ అండ్ ఇంటెన్సిటీ రోల్లో అఖిల్ చాలా బాగా నటించాడని మూవీ టీమ్ అండ్ ఫాదర్ నాగార్జున గారు చెప్తున్నారు. జూన్ 26th ఈ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈసారి ఈ సిసింద్రి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనందరం కూడా కోరుకుందాం. అండ్ ఇప్పుడైతే ఒక మంచి పాట, అఖిల్ నటించినటువంటి చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి అర్మాన్ మలిక్ పాడిన పాట.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజు ఈరోజు. అదే ఇంటర్నేషనల్ థైరాయిడ్ డే. మన శరీరంలో మన మెడ ముందు భాగంలో బటర్ఫ్లై షేప్ లో ఉండేటటువంటి ఒక చిట్టి గ్లాండ్ ఈ థైరాయిడ్. చూడటానికి చాలా చిన్నగా ఉండేటటువంటి ఈ గ్రంథి మన బాడీలో ఇంపార్టెంట్ పనులు, అంటే మెటబాలిజం కానివ్వండి, గుండె కొట్టుకోవడం, బాడీ టెంపరేచర్, మన వెయిట్ పెరగడం తగ్గడం, వీటన్నింటినీ తన కంట్రోల్లో ఉంచుకుంటుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రెండు రకాలుగా ఉంటాయి, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ రెండు కూడా ప్రమాదకరమే అయినప్పటికీ కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ, అయోడిన్ ఉన్న ఉప్పును వాడుతూ, సరైన మెడిసిన్ వాడుతూ, స్ట్రెస్ లేకుండా, ముఖ్యంగా హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, ఎక్సర్సైజ్ని మన లైఫ్లో భాగం చేసుకుంటే థైరాయిడే కాదు ఏ సమస్య కూడా మనల్ని వేధించదు. చిన్న చిన్న లక్షణాలను, ఏదైనా సడన్ చేంజెస్ మన బాడీలో కనపడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లడమే ఉత్తమం. మరిన్ని కబుర్లున్నాయి. మీరు టీ తాగుతూ అలా కబుర్లు వింటూ, ఇలా చక్కని పాటలు వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సైకిల్.
1: సాహో చిత్రం కోసం ధ్వని భానుశాలి పాడిన పాట అది. శ్రీజు సాహిత్యం, తనిష్క్ బాగ్చి సంగీతం.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఐదు గంటల 34 నిమిషాలు దాటి 15 సెకండ్ల స్టూడియోస్లో చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. కోవిడ్ చేసిన ఎన్నో మాయల్లో ఒక మహమ్మాయ ఏమిటి అంటే ఓటీటీలో సినిమాలు చూడడం. వరల్డ్ వైడ్లో రిలీజ్ అయినటువంటి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినటువంటి మూవీస్ థియేటర్స్ కాకుండా ఓటీటీలో చూడడం బాగా అలవాటైపోయింది. అలా ఓటీటీల్లో కొత్త సినిమాలు ఏమొచ్చాయని మనం కూడా ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటాం. వాళ్ల కోసమే అన్నట్టుగా అన్ని లాంగ్వేజెస్లో కూడా చిన్న పెద్ద మూవీస్ అన్ని తేడా లేకుండా డబ్బింగ్ల రూపంలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు హాలీవుడ్లో హిట్ అయినటువంటి స్పోర్ట్స్ డ్రామా మూవీ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. అదే ఆస్కార్ నామినేటెడ్ మూవీ మార్టీ సుప్రీం. మార్టీ రేస్మన్ అనే అమెరికన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుని నిజ జీవిత కథ ఆధారంగా తీసినటువంటి మూవీ ఇది. రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా డిఫరెంట్గా సక్సెస్ కోసం ఒక మనిషి ఎంత దూరం వెళ్లగలడు, ఎంత సెల్ఫిష్గా మారగలడు అనే అంశాలు కేవలం హీరోలో పాజిటివ్ యాంగిల్ మాత్రమే కాకుండా నెగిటివ్ యాంగిల్స్ చూపించడం, ముఖ్యంగా 1950లో అమెరికన్ వాతావరణాన్ని పర్ఫెక్ట్గా చూపించినటువంటి ఈ స్పోర్ట్స్ డ్రామా సైకలాజికల్ థ్రిల్లర్గా కూడా అనిపిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇలాంటి డిఫరెంట్ మూవీస్ని ఇష్టపడేవారు సినిమా లవ్వర్స్ ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కబుర్ల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కొమరం పులి చిత్రం కోసం జావేద్ అలీ, సుజిత్ర, మిలీ నయర్ పాడిన పాట అది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 5:40 దాటి 12 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఈ రోజుకి మరొక ఇంపార్టెన్స్ కూడా ఉంది. మనం ఉన్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి రోజుది. అదే ఇంటర్నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్ డే, అదృశ్యమైన పిల్లల దినోత్సవం. అంటే మన పిల్లల్ని మనం ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటామో, వారిని ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటామో మనకు తెలుసు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అప్పుడు పిల్లలు తప్పిపోవడం లేదా వేరే వారు మన పిల్లల్ని దొంగిలించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు అపరిచితుల్ని నమ్మడం వల్ల దూరమవుతూ ఉంటారు. కుటుంబ కలహాల వల్ల కొందరు, లేదా బాలకార్మికత్వం, లేదా మానవ అక్రమ రవాణా, ఇలా కోపంలో కొంతమంది పిల్లలు ఇల్లు వదిలి పారిపోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఎవరికీ రాకూడదని కోరుకోవాలి. పిల్లల్ని ఫిజికలీ మాత్రమే కాదు స్ట్రాంగ్గా పెంచడం, మెంటలీ కూడా వారిని చాలా స్ట్రాంగ్గా చేయడం పేరెంట్స్ యొక్క బాధ్యత, ఇంకా సమాజం బాధ్యత కూడా. కానీ ఎప్పుడైతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయో ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఫస్ట్ 24 అవర్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి. సమాజంలో మన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి అలా అనుమానంగా ఎవరైనా గమనిస్తే ఆ నాకెందుకులే అనుకోకుండా తప్పకుండా పోలీసులకు తెలియపరచాలి. పిల్లలు సురక్షితంగా ఉంటేనే సమాజం కూడా సంతోషంగా ఉంటుంది. పిల్లలు తప్పిపోకుండా అవగాహన కల్పించడం, దొరికిన వారిని గౌరవించడం వారి భద్రత కోసం ఈ తప్పిపోయిన పిల్లల దినోత్సవాన్ని పాటిస్తారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గబ్బర్ సింగ్ చిత్రం నుండి కార్తీక్, శ్వేతామోహన్ పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల సాహిత్యానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించారు. స్పైడర్ సినిమా కోసం బ్రిజేష్ త్రిపాఠి, శాండిల్య, హరిణి పాడిన పాట వింటున్నారు.

ఎస్, మరి చాయ్తో హాయ్ కబుర్లు విన్నారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్ లో సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: మీరు విన్న ఆ పాట వెట్టయాన్ చిత్రం కోసం సిద్ధార్థ్ బస్టూర్ పాడిన పాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10 కావస్తోంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: మారుమూల గ్రామాలలో ఉండే మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికీ మీకు బ్యాంకు లింకేజ్లు ఇవ్వడం జరిగింది.

0: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్దికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్దికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యకుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నారు.
0: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసం బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజంని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
2: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తారు.
0: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగట్పులకు ప్రజలు కిరవికిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగట్పులు విచ్చే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగట్పులు విచ్చే అవకాశం ఉంది. వీటిల్లో కుమరం, భీమా, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల

0: పదార్థాన్ని తరలింపాల్సి అవుతోందని హైదరాబాద్ లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
1: మహిళ ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళ కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
0: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ లో మండల మహిళా సమాఖ్యలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాన శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పిల్లల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 6:20 దాటి 50 సెకండ్లు. ఇందాకే వార్తల్లో విన్నాం కదా, రెడ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఎండ అంత విపరీతంగా ఉంది. మీకు నౌతాప అంటే తెలుసా? ఈ వేసవిలో అత్యంత వేడిగా ఉండే 9 రోజులు అన్నమాట. మరి ఆ నౌతప గురించి మాట్లాడుకుంటూ మంచి మంచి పాటలు నేను వినిపిస్తూనే ఉంటాను. మీరు మాత్రం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఎస్, ఈ వేసవిలో అత్యంత వేడిగా ఉండే 9 రోజుల్ని నవతాప అంటారు.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ ఆర్జే శ్రవంతి. ఎస్, ఈసారి సమ్మర్లో కూడా టెంపరేచర్స్ మామూలుగా లేవు. జనరల్గా ఏప్రిల్ మేలో టెంపరేచర్స్ నార్మల్ కంట హైగానే ఉంటాయి. అయితే ఆజ్కల్ మనం నౌతాప అనే పదాన్ని మాత్రం ఎక్కువగా వింటున్నాం. దట్ మీన్స్ నౌ అంటే 9 అని, తాప అంటే తీవ్రమైన వేడి అని అర్థం. ఈ సమ్మర్లో వరుసగా వచ్చేటటువంటి అత్యంత వేడిగల 9 రోజుల్ని నౌతాప డేస్ అంటారు. మరి మాట్లాడుకుందాం నౌతాప గురించి, మరిన్ని మాటలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాట తర్వాత. డ్రైవ్ టైమ్ హిట్స్లో ఇప్పుడు వినబోయే పాట మిర్చి. చిత్రం కోసం దేవి శ్రీప్రసాద్, గీతా మాధురి పాడింది. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవి శ్రీప్రసాద్.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్

0: చుట్టూ కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆరు గంటల 28 నిమిషాలు దాటి 42 సెకండ్లు స్టూడియోస్ లో నౌతాపా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలిసింది కదా, నౌతాపా అంటే నవ్ అంటే 9 అని, తాపా అంటే తీవ్రమైన వేడి అని. మరి ఈ సమ్మర్లో వరుసగా వచ్చేటటువంటి అత్యంత వేడి గల 9 రోజుల్నే మనం నౌతాపా అంటాం. జనరల్ గా ప్రతి సంవత్సరం

తెలిసింది కదా నౌతాప అంటే నవ్ అంటే తొమ్మిదని, తాప అంటే తీవ్రమైన వేడి అని. మరి ఈ సమ్మర్లో వరుసగా వచ్చేటటువంటి అత్యంత వేడి గల 9 రోజుల్ని మనం నౌతాప అంటాం. జనరల్గా ప్రతి సంవత్సరం మే నెల మండిపోతుంది. అయితే మే మంత్ ఎండింగ్ 9 డేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మే నెల చివరి వారంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత ఈ టైం స్టార్ట్ అవుతుంది. ఈ సన్ రేస్ డైరెక్ట్గా భూమి మీద పడతాయి కాబట్టి ఇంత వేడి ఉత్పన్నమవుతుంది. అయితే ఒక నమ్మకం ఏంటంటే ఈ 9 రోజులు ఎండ ఎంత ఎక్కువగా ఉంటే రాబోయే వర్షాకాలంలో వర్షాలు బాగా పడతాయి, అంత బాగా పడతాయని ఆ నమ్మకం. ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ కాకపోయినప్పటికీ ఎన్నో ఏళ్లుగా సాగినటువంటి ట్రెడిషనల్ ప్రూఫ్. కాబట్టి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతం మనం ఈ 9 డేస్లోనే ఉన్నాం కాబట్టే ఇంత వేడివి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి, ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండాలి, మధ్యాహ్నాలు బయటికి వెళ్లకుండా 11 to 4 అవాయిడ్ చేయండి. వీలైతేనే వీలు చేసుకోకుండా వెళ్ళొద్దండి. ఏదైనా పని ఉంటే మాత్రం వెళ్ళండి. లైట్ కలర్ బట్టలు వేసుకోవడం, పిల్లల్ని పెద్దవాళ్ళని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. చల్లగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎస్, మరి ఈ నౌతాప స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ లాస్ట్ వీక్ మొత్తం ఈ నౌతాప అంటారు. ఈ 9 డేస్ కూడా జాగ్రత్తగా ఉంటే ఇక మనకి వర్షాలు పడతాయి, ఆ తర్వాత ఇంకా హ్యాపీ, మంచి నీళ్ళు అందరికీ దొరుకుతాయి. ఇలా మనం హ్యాపీగా గడపొచ్చు. ఇప్పుడు మాత్రం డ్రైవ్ టైమ్ హిట్స్లో ఇప్పుడు వినబోయే పాట ఓం భీమ్ భుష్ చిత్రం నుండి వింటారు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ఎవడు చిత్రం కోసం సాగర్ రెనీనా రెడ్డి పాడిన పాట అది. రామజోగే శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
1: మాటైనా
2: పాటైనా.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజులాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ్టి వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్ లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందాం లేని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టుడూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్ లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్ గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటిక్ కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నం అయ్యామంటే ఇంకా అటాటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్ లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకు ముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా

ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ ఫినిష్ చేసినట్టయితే, పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి, నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్స్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా, అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం, కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేం వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి, అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలా మందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన, ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈస్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న

చిన్న పనులు చేస్తూ అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొకాస్టినేషన్ అండ్ ఇట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ అస్ అండ్ హౌ టు అవాయిడ్ దట్, దిస్ ఇస్ చేతన్ ఇన్ వెన్నెలా ప్రోగ్రామ్. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఉప్పెన చిత్రం కోసం కైలాష్ ఖేర్ పాడిన పాట

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: డ్రైవ్ టైమ్ హిట్స్ లో బొంబాయి చిత్రం కోసం రెమో ఫెర్నాండెస్ పాడిన పాట వింటున్నారు. వేటూరి సాహిత్యం

జై లవకుశ చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్ రణీనారెడ్డి పాడిన పాట విన్నారు. రామజోగేష్ శాస్త్రి రచనకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6గురికి పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ గ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులిన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారంభీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై అండ్ ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలు కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోడ్ సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై ఔర్ 95% జో డిలివరీ హుయి హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే

0: चार दिनों में लगभग 1,96,000 सेल हुए हैं।
1: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి రోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్ కల్బేలియా కచ్చి ఘోడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు అరగంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ది చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాలకార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణనకు తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

0: తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు ఊహించని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగవేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా నాలుగవ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 7:15 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన బ్రాంకైటిస్ ఈ అంశం గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ అజిత్ వేగ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేశ్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన బ్రాంకైటిస్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యులు పల్మనాలజిస్ట్ డాక్టర్ అజిత్ విగ్ గారు మన స్టూడియోస్కి వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అజిత్ విగ్ గారు.
1: నమస్కారం అండి.
0: చాలా మందిలో చూస్తుంటాం డాక్టర్ గారు, పెద్ద వాళ్ళల్లో కానీ ఈ మధ్యలో చిన్న వాళ్ళలో కూడా చూస్తున్నాం, ఈ బ్రాంకైటిస్ చాలా ఇబ్బంది పెడుతుంటుంది. ఏ సింప్టమ్స్ చూసి బ్రాంకైటిస్ గా డిసైడ్ చేస్తారు?
1: బ్రాంకైటిస్ చాలా బ్రాడ్ కేటగిరీలో ఎనీ ఇన్ఫ్లమేషన్, రెడనింగ్ ఆఫ్ ద బ్రాంకియల్ ట్యూబ్స్ ఉంటే, లోపల శ్వాస పీల్చిన బ్రాంకియల్ ట్యూబ్స్ ఒక రకంగా వాసినప్పుడు దానికి బ్రాంకైటిస్ అంటారు. అండ్ యూజువల్గా ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఏ ఇన్ఫెక్షియస్ డిజీజ్ ప్రాసెస్, ఐదర్ వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ ఇస్ సో కామన్లీ నౌ అడేస్ బీన్ సీన్, ఆర్ కుడ్ బి డ్యూ టు సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అమాంగ్స్ ద వైరసెస్ పర్టిక్యులర్లీ చిన్న పిల్లల్లో RSV అని వైరస్ ఉంటుంది, దానివల్ల అక్యూట్ బ్రాంకైటిస్ వస్తుంది. అదేగాక అక్యూట్ బ్రాంకైటిస్ కింద కేవలం బ్రాంకియల్ ట్యూబ్స్కే లేదు, కానీ పైన ఇక్కడ థ్రోట్కి అండ్ ముక్కు కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానికి ఇంగ్లీష్లో ల్యారింగో ట్రేకియల్ బ్రాంకైటిస్ అంటారు. యూజువలీ వైరల్ ఇన్ఫెక్షన్ RSV వల్ల ఆర్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల అవుతుంది. పెద్దోళ్ళకి ఇది యూజువలీ డ్యూ టు సమ్ ఎలర్జీస్, బట్ అగైన్ ఇన్ఫెక్షన్ ఈజ్ నాట్ అన్కామన్ ఫర్ అక్యూట్ బ్రాంకైటిస్ టు అకర్. సో ఎలర్జీ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఈ బ్రాంకైటిస్ అవుతా ఉంటుంది.
0: డాక్టర్ గారు, ఈ బ్రాంకైటిస్ వచ్చినప్పుడు పేషెంట్ ఏ రకమైన ఇబ్బందితో ప్రజెంట్ అవుతాడు?
1: సాధారణంగా బ్రాంకైటిస్ ఎవరైనా పిల్లలకి ఆర్ పెద్దోళ్ళకి ఉన్నప్పుడు లక్షణాలు వాళ్ళది, నంబర్ వన్ దగ్గు ఉంటుంది, యూజువలీ పొడి దగ్గులాగా ఉంటుంది. పొడి దగ్గు కూడా రాత్రికి ఎక్కువ ఉంటుంది, ఉదయం ఎక్కువ ఉండదు. పండుకున్నప్పుడు పొడి దగ్గులాగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి ఆ దగ్గినప్పుడు కొంచెం మ్యూకస్ ఆర్ ఫ్లేమ్ ఆర్ కఫం తయారవుతుంది. ఒకేషనల్లీ ఒక్కొక్కసారి మధ్య మధ్యలో వాళ్ళకి పిల్లి కూతులాగా శబ్దాలు కూడా రాత్రికి వినబడతాయి. ఒక రకంగా పర్టిక్యులర్ సౌండ్ ఉంటుంది, దానికి మెడికల్ టర్మినాలజీలో స్క్వీకింగ్ సౌండ్ అంటారు. శ్వాస

0: పిలిచినప్పుడు చిన్న పిల్లల్లో ముఖ్యంగా ఆ స్క్వీకింగ్ సౌండ్ కనిపిస్తుంది. అండ్ కొంచెం వయసు పెరిగిన తర్వాత ఆయాసం లాగా అనిపించి మెట్లెక్కితే ఎత్తు మీద పోతే ఆయాసం, ఛాతీ బరువుగా కనిపించటం, ఇవి అన్ని లక్షణాలు కామన్గా బ్రోంకైటిస్లో కనిపిస్తాయి.
1: ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఏముంటాయి డాక్టర్ గారు?
0: నెగ్లెక్ట్ చేస్తే సరిగా దానికి డాక్టర్ దగ్గర పోయి సలహా తీసుకోకుంటే ఫ్యూచర్లో ఇది అక్యూట్ పోయి క్రానిక్ అయిపోతుంది. అదేగాక దానివల్ల లంగ్ కెపాసిటీ ఆర్ లంగ్ ఫంక్షన్ మనిషిది తగ్గిపోయేది అవకాశాలు ఉన్నాయి. అందుకొరకే రికరెంట్ అటాక్స్ చిన్న పిల్లలకి మలమల మలమల వాతావరణం చేంజ్ అయినప్పుడు నెల రెండు నెలలకి ఒకసారి అటాక్స్ అయితే ఫ్యూచర్లో లంగ్స్కి దెబ్బతలుతుంది. అటువంటి సమస్య తయారు కాకూడదంటే ఇప్పటి నుండే మనం జాగ్రత్తగా ఉండాలి.
1: డాక్టర్ గారు, పుట్టినప్పటి నుంచి జీవించినంత కాలం మనం శ్వాస తీసుకోవడం తప్పనిసరి. శ్వాస లేనప్పుడు జీవితం లేనట్టే. అయితే ఈ శ్వాసకి ఇబ్బంది కలిగించే బ్రాంకైటిస్ పట్ల ఏ రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
0: అన్ని రకంగా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ దయచేసి అందరు లిసనర్స్కి ఇది గట్టిగా చెప్పాలని, స్టీరాయిడ్స్ చిన్న ప్రాబ్లంకి వాడకూడదు. అనవసరంగా యాంటీబయాటిక్స్ కూడా మనం ఉపయోగించకూడదు. సాధారణంగా ఒక జనరల్ ట్రెండ్ ఉంది, జ్వర ఆయాసం జ్వర దగ్గు ఎక్కువ అయితే చిన్నపిల్లలతో నుండి పెద్ద వయసు వాళ్ళందరికీ స్టీరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. దయచేసి మీరందరూ ఈ విషయం తెలుసుకోవాలా, డాక్టర్స్తో ముందు మనమే పోయి అడగాల, మాకు స్టీరాయిడ్స్ ఇస్తున్నారా, మాకు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారా, మా పిల్లలకి ఇట్లా బ్రోంకైటిస్కి మీరు పీడియాట్రిషియన్తో అడగాల, పిల్లల డాక్టర్స్కి యాంటీబయాటిక్స్ ఆర్ స్టీరాయిడ్స్ ఇస్తున్నారా అని మనమే అడగాలి.
1: డాక్టర్ గారు, ఈ బ్రోంకైటిస్ని నిర్ధారించడానికి ఏ రకమైన పరీక్షలు చేయించాలంటారు?
0: సింపుల్ టెస్ట్, ఏం పెద్ద పెద్ద టెస్ట్లు అవసరం లేవు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తే టోటల్ వైట్ సెల్ కౌంట్ ఏమైనా పెరిగిందా, ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నదా తెలిసిపోతుంది. ఈఎస్ఆర్ చేస్తే ఈఎస్ఆర్ ఎలివేటెడ్ ఎక్కువ ఉంటే అగైన్ ఇన్ఫెక్షన్ లాగా కనిపిస్తుంది. 90% పేషెంట్స్లో చెస్ట్ ఎక్స్రేతో తెలిసిపోతుంది ఏమైనా లోపల ప్యాచ్ ఉన్నదా, ఇన్ఫెక్షన్ ప్రాసెస్ ఉన్నదా లేదు. ఒకటే విషయము చిన్న పిల్లల్లో పర్టికులర్లీ అండ్ ఎల్డర్లీ పేషెంట్స్, 80-75 ఇయర్ ప్లస్ పేషెంట్స్కి 75 సంవత్సరాల తర్వాత బ్రోంకైటిస్ లాగా ఫారిన్ బాడీ పోయి లోపల అడ్డం పడితే కూడా బ్రోంకైటిస్ లాగా లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా దగ్గు, అదేవిధంగా వీజింగ్ సౌండ్ ఉంటుంది. సో చిన్న పిల్లలు ఏమైనా తినప్పుడు సడన్గా రాంగ్ తోవలో పోయి లంగ్స్లో అడ్డం పడితే అది కూడా బ్రోంకైటిస్ లాగా లక్షణాలు కనిపిస్తాయి. అందుకొరకే డాక్టర్ దగ్గర తీసుకుపోయి మనం అడగాలి ఏమైనా ఫారిన్ బాడీ అయితే లేదు అని తెలుసుకోవాలి. బికాస్ ఫారిన్ బాడీకి మళ్ళీ తీసేస్తే అంత తొందరగా నయం అయిపోతుంది.
1: డాక్టర్ గారు, చాలా క్రానిక్ పేషెంట్స్కి ఫర్దర్ టెస్ట్లు ఏమైనా చేయాల్సింది ఉంటాయా?
0: క్రానిక్ బ్రోంకైటిస్ ఉన్న పేషెంట్స్కి డెఫినెట్లీ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ అని ఉంటుంది, అది చేపిస్తే దాంతో క్లియర్గా తెలిసిపోతుంది ఎంఫిసిమా ఉన్నదా ఆర్ ఓన్లీ సిఓపిడి ఉన్నదా ఏమి అది తెలిసిపోతుంది. కానీ అందరికీ సిటీ స్కాన్ అవసరం పడదు, ఎవరికి అవసరం ఉంది వాళ్ళకి చేపించాలి. 2-4% పేషెంట్స్కి జెనెటికలీ కూడా బ్రోంకైటిస్ రావచ్చు, అండ్ దానికి ఒక రకంగా α1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ వల్ల ఒక ఎంజైమ్ ఉంటుంది మన లంగ్స్లో, ఆ ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ రోగం రావచ్చు. దానివల్ల చిన్నపిల్లలకి చిన్న వయసులోనే ఎంఫిసిమా లాగా తయారవుతుంది. సో అది చాలా రేర్ మన ఇండియాలో, కానీ మన దేశంలో కూడా ఇప్పుడు మేము లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తున్నాము కంజనేటల్ ఎంఫిసిమా లాగా పిక్చర్ తయారవుతుంది. అది స్పెసిఫిక్గా ఒక టెస్ట్ ఉంటుంది, α1 యాంటీట్రిప్సిన్ లెవెల్ చూడాలా, ఆ లెవెల్ తక్కువ ఉంటే దాని గురించి మనం అలర్ట్ చేసి పేషెంట్ పేరెంట్స్కి చెప్పవచ్చు ఏం చేయాలా, దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలని.
1: డాక్టర్ అజిత్ విక్ గారు, ఈ ట్రీట్మెంట్ ప్యాటర్న్ తీసుకునేటప్పుడు పేషెంట్స్ ఏ రకమైన జాగ్రత్తలు వహించాలి?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలా, మన లంగ్స్ మంచిగా ఉండాలా, హెల్దీగా ఉండాలంటే సిగరెట్ స్మోకింగ్ ఎక్స్పోజర్ ఉండకూడదు. సో స్మోకింగ్ టోటలీ బ్యాన్ చేయాలి, అస్సలు తీసుకోకూడదు. నాట్ ఓన్లీ సిగరెట్, చుట్టా, బీడి, పైప్, అన్ని హుకా అన్ని బంద్ చేయాలా. సో అది ఎన్వైరన్మెంట్ పొల్యూషన్తో కూడా దూరం ఉండాలి. అండ్ ఆల్సో ఎక్స్పోజర్ టు వేరియస్ అదర్ ఇరిటెంట్స్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ సచ్ యాజ్ స్మోక్.

0: వేరియస్ అదర్ కెమికల్స్ ఫ్యూమ్స్ అవన్నీ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా మన దేశంతో సంబంధించి ఉన్నది, అది నేను చెప్పాలి, బయోమాస్ ఫ్యూల్ అని ఉంటుంది. పర్టికులర్లీ రూరల్ ఇండియాలో పల్లెటూరులో లేడీస్ కుకింగ్ చేసినప్పుడు వుడ్ బర్నింగ్ చేస్తారు, కోల్తో బర్నింగ్ చేసి కుకింగ్ చేస్తారు. ఆ బయోమాస్ ఫ్యూల్ ద్వారా సిమిలర్ బ్రొంకైటిస్ సిమ్టమ్స్ లక్షణాలు తయారైతాయి. సో అందుకొరకే హిస్టరీలో పేషెంట్ వచ్చినప్పుడు బయోమాస్ స్మోక్కి ఎక్స్పోజర్ ఉందా లేదు మేము రొటీన్గా అన్ని పేషెంట్స్తో అడుగుతాము. పర్టికులర్లీ పల్లెటూరుతో వచ్చిన పేషెంట్స్కి చాలా ముఖ్యంగా ఉంది.
1: అంటే ఇప్పటి కూడా ప్రస్తుత కాలంలో కొంతమంది కట్టెలు పోయి బొగ్గులు పోయి వాడి పొగకి దగ్గరగా ఉంటారు కాబట్టి అది కూడా వీళ్ళ లంగ్స్ ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది.
0: అవునండి, రీసెంట్ గా రిపోర్ట్ వచ్చింది ఒక 3 సంవత్సరాల కింద గ్లోబల్ హెల్త్ సంబంధించి. దానిలో ఏం కనిపించిందంటే ఆల్మోస్ట్ 1.1 మిలియన్ రెస్పిరేటరీ డెత్స్ అకర్ డ్యూ టు టొబాకో స్మోక్ అండ్ ఇండోర్ పొల్యూషన్ అండ్ బయోమాస్ ఫ్యూల్. సో బయోమాస్ ఫ్యూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దాని కొరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఓన్లీ స్మోక్ డ్యూరింగ్ కుకింగ్ అండ్ హీటింగ్ అని లేదు, సాలిడ్ ఫ్యూల్ సచ్ యాజ్ డంగ్, వుడ్ కోల్ అండ్ అగ్రికల్చరల్ రెసిడ్యూ ఇవి అన్నిటితో కూడా బయోమాస్ బర్నింగ్ వల్ల ప్రాబ్లం తయారవుతాయి.
1: డాక్టర్ గారు, కొంతమంది మైన్స్లలో ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా?
0: పొల్యూషన్ వల్ల ఫ్యాక్టరీస్లో కెమికల్స్ గ్యాసెస్ వల్ల అయితే డెఫినెట్ గా అవుతుంది. మైన్స్లో పర్టికులర్లీ కోల్ మైన్స్లో ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్స్ అన్ని వచ్చినాయి. ఇప్పుడు నో లాంగర్ ఇప్పుడు ఎవరు లోపల అండర్ గ్రౌండ్ చాలా తక్కువ మంది పని చేస్తున్నారు. బట్ డెఫినెట్లీ ఎస్, కోల్ వర్కర్స్కి ఇది ముఖ్యంగా ఉంది. బ్రాంకైటిస్ ఏమైనా డెవలప్ అవుతుందా, ఎంఫిసీమా ఏమైనా డెవలప్ అవుతుందా అది తెలుసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఈ పేషెంట్స్ నిత్య జీవితంలో ఆహారం విషయంలో ఏదైనా జాగ్రత్త వహించాలంటారా?
0: ఆహారంలో సాధారణంగా ఎలర్జీ పదార్థాలు తగ్గించాలి. సో పర్టికులర్లీ కఫం తయారైన దగ్గు తయారైన కొన్ని తిండిలో వస్తువులు అవాయిడ్ చేయాలి. సో అరటి పండు, ద్రాక్ష తినకూడదు, నిమ్మ చింతపండు కూడా ఎంత తక్కువ తింటే అంత మంచిదే. అండ్ ఈ బ్రొంకైటిస్ ఉన్న పేషెంట్స్కి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ తయారైతా ఉంటుంది, అందుకొరకే చల్లటి పదార్థాలతో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
1: డాక్టర్ గారు, ఈ స్టీమ్ తీసుకోవడం ఒక సెల్ఫ్ హెల్ప్ కింద హెల్ప్ అవుతుందంటారా?
0: డెఫినెట్లీ, ఆవిరి పడితే చాలా వరకు నయం ఉంటుంది. ఆవిరి ఒక పూట ఉదయం రోజు ఆవిరి పడితే సరిపోతుంది. అండ్ ఆవిరి పట్టినప్పుడు నోరు మూచుకొని ముక్కు ద్వారా శ్వాస డీప్ బ్రెత్ తీసుకొని వదలిడాలి. నోరు ద్వారా ఆవిరి పట్టకూడదు.
1: బ్రోంకైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్స్ డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వరకు ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేస్తారు.
0: అవును,
1: అది కాకుండానే కొద్దిగా సింప్టమ్స్ రిలీవ్ కాగానే మెడిసిన్ ఆపేస్తుంటారు, చాలా మందిని చూస్తుంటాం. అది మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది.
0: అవును, చాలా వరకు.
1: ఎంతవరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి, అది ఎంత టైం పట్టొచ్చు ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ కావడానికి?
0: సాధారణంగా 1 వారం 10 రోజుల్లోనే చాలా మంది పేషెంట్స్ కి రికవరీ అవుతుంది. కానీ కొంతమంది పేషెంట్స్ కి 6 వీక్స్ ఆర్ 2 నెలల వరకు ట్రీట్మెంట్ వాడేది అవసరం పడుతుంది. మందులతో ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేయాలా, మనం గుర్తు చేసుకోవాలా ఏ కారణం వల్ల మన రోగం ట్రిగర్ అవుతుంది పెరుగుతుంది, అవి అన్నిటికీ అవాయిడ్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పినట్లు స్మోకింగ్, డస్ట్ అండ్ కెమికల్స్ ఫ్యూమ్స్ పొల్యూషన్ అవి అన్నిటితో మనం దూరం ఉండాలా, మాస్క్ వేసుకొని ప్రయత్నం చేయాలా ఎక్స్పోజర్ మినిమం చేసేదానికి.
1: డాక్టర్ గారు, మన సంస్కృతిలో యోగాసనాలు, ప్రాణాయామము, మెడిటేషను ఇవన్నీ భాగంగా వస్తున్నాయి.
0: అవును,
1: వీటి వల్ల ఈ ప్రాణాయామం వల్ల గానీ యోగా వల్ల గానీ ఈ బ్రాంకైటిస్ పేషెంట్స్ కి ఏమైనా ఉపశమనం జరుగుతుందా?
0: డెఫినెట్ గా ప్రాణాయామంతో సహాయం దొరుకుతుంది. ఆవిరి పట్టడం, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం, రకరకాల యోగా ఆసనాస్ చేయటం అండ్ ముఖ్యంగా ప్రాణాయామం, కపాలభాతి ఇవన్నీ చేస్తే డెఫినెట్ గా ఊపిరితిత్తులకి బలం పెరిగేది అవకాశాలు ఉన్నది. ఊపిరితిత్తులో బ్రాంకియల్ ట్యూబ్స్ లో డెఫినెట్ గా బలం పెరుతుంది.
1: డాక్టర్ గారు, చాలా మందిని గమనిస్తుంటున్నాము సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 1 నిమిషమో 2 నిమిషాలు వీడియోలు చూడటము, టిట్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని సెల్ఫ్ మెడికేషన్ చేస్తుంటారు, ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెడికేషన్ తెచ్చుకుంటుంటారు. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, దీని పట్ల ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: చాలా ముఖ్యంగా ప్రశ్న అడిగినారు మీరు. మనం సెల్ఫ్ హెల్ప్ లో అనవసరంగా పోయి ఓవర్ ద కౌంటర్ మందులు వాడు

కూడదు. యాంటీబయాటిక్స్ ఇప్పుడు మీరు సర్వే చేస్తే సాధారణంగా 10 మనుషుల్లో 8 మనుషులు యాంటీబయాటిక్ ముందు వాడి తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తారు. సో యాంటీబయాటిక్ అస్సలు వాడకూడదు. దానికి అండ్ అనవసరంగా స్టీరాయిడ్స్ కూడా ముట్టకూడదు. అండ్ డాక్టర్ సలహా చేసియే డాక్టర్ రాయ ప్రకారమే మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ సెల్ఫ్ హెల్ప్లో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటం, ఆవిరి పట్టడం,

0: కానీ సెల్ఫ్ హెల్ప్లో బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయటం, యోగా చేయటం, ఆవిరి పట్టడం, గార్గిలింగ్ చేయటం, పుక్కలించటం, వేడి నీళ్ళు ఉప్పు కలిపి అవన్నీ మంచిగా ఉన్నాయి. కానీ దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్లో మనము పోయి అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం ఉచితం లేదు. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, అదేగాక యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. కోవిడ్ ఎపిడెమిక్లో 3 ఇయర్స్ బ్యాక్ మేము చూసింది అదే కదా, దండిగా యాంటీబయాటిక్స్ వాళ్ళు కోవిడ్లో వాడినారు, హై ఎండ్ యాంటీబయాటిక్స్. దానివల్ల వాళ్ళందరికీ సివియర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సైనస్లో, ఫంగల్ ఇన్ఫెక్షన్ కళ్ళులో అవుతుంటే, సో అందుకొరకే అవన్నీ అవాయిడ్ చేయటమే ఉచితం.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన బ్రాంకైటిస్ గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ అజిత్ విగ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: മധുരിമ.
1: ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം 7:33 ദാട്ടി 12 സെക്കൻഡ്. పాటతో ప్రయాణం వింటున్నారు. బాణం చిత్రం కోసం సైంధవి హేమచంద్ర పాడిన పాట. రామజోగి శాస్త్రి రచనకు మణిశర్మ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674

7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

0: ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 6 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలు పాటతో ప్రయాణం వింటున్నారు.

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనకు చిరంతన్ భట్ సంగీతం అందించారు. మీరు వింటున్నారు పాటతో ప్రయాణం, మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.

ఆనందం చిత్రం కోసం ప్రతాప్ పాడిన పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు 2026 సంవత్సరానికిగాను 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. వారిలో ఇద్దరికి పద్మవిభూషణ్, 6కి పద్మభూషణ్, 58 మందికి పద్మశ్రీ పురస్కారాలు అందించేశారు. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ను రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్గా నియమించారు. డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ చైర్మన్కు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈరోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలు రీఫైనాన్స్ చేసినందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత, నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్ట్రాలతో నిర్వహించిన నెలవారీ సమీక్షా సమావేశంలో దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణలో పురోగతిని సమీక్షించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ వెళ్లారు. సంగనీర్ విమానాశ్రయం నుంచి వారు నేరుగా అమెరికోట సందర్శనకు వెళ్లారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాము.

0: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 8:03 దాటి 36 సెకండ్లు. పొద్దున లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ప్రపంచంలో జరిగే వింతల్ని, విశేషాల్ని మనం రేడియోలో, టీవీల్లో లేదా సోషల్ మీడియా వార్తల్లో తెలుసుకుంటూ ఉంటాం. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేటటువంటి ఇలాంటి వార్తల్లో నుండి కొన్ని ఏరి కోరి మీకు వినిపించే ప్రోగ్రామే
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: సో

ఇవాళ ఇప్పుడు నేను చెప్పబోయే ఇంట్రెస్టింగ్ అండ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వైరల్ న్యూస్ మీరు వినాలంటే స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: రేసుగుర్రం చిత్రం కోసం రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట అది. చంద్రబోస్ సాహిత్యానికి ఎస్ఎస్ థామన్ మ్యూజిక్.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన

0: అనగన మన అభివృద్ధి.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా. వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మజా వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. నేను మీ ఆర్జే శ్రవంతి. ఇండియన్ కల్చర్ లో ముఖ్యంగా ఆడాలు మిమ్మల్నేనండి, మీకు ఇష్టమైన డ్రెస్ ఏది అంటే ఏం చెప్తారు? 99 మంది కాదు 100 మంది చెప్పే ఆన్సర్ చీర, సారీ అని. నిజమండి, ఇది ఎవ్వరూ కాదనలేని పచ్చి నిజం. మన సంస్కృతికి అద్దం పట్టేటటువంటి చీర పురాణ కాలం నుండి ఈనాటి ఆధునిక మహిళ వరకు కూడా తన ఫేవరెట్ డ్రెస్ ఏది అంటే చీరే అంటారు. అంతెందుకు? మన జెన్జీ కిడ్స్ అమ్మాయిలైతే సోషల్ ఒకేషన్స్లో అయినా ఏదైనా స్పెషల్ ఒకేషన్లో చీర కట్టుకే ప్రాధాన్యతనిస్తారు. ఒక కవి అన్నట్టు, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో అన్నట్టు. నిజంగా ఆడవారికి సింగారమైనా బంగారమైనా ఆనందమైనా ఆదర్శమైనా మంచిగా కనిపించాలన్న మమకారానికైనా మారు పేరు చీర. కాబట్టి ఆ చీరను అంతలా ఇష్టపడతారు, కాదు ప్రేమిస్తారు. ఇక ఎన్నో నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో లభించేటటువంటి ఈ చీరల్లో కాటన్ శారీస్ కి ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు. డిగ్నిటీ అండ్ రాయల్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కాటన్ శారీ అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు మస్తీ మజాలో ఏ చీర గురించి మీకు చెప్పబోతున్నానంటే ఏదో ఉండే ఉంటుందిలే అని మీరు ఊహించే ఉంటారు. అట్టాంటిట్టాంటి విశేషం కాదండి, ఇది అట్లాంటి ఇట్లాంటి కాటన్ చీర కూడా కాదు. ఆ చీర అమెరికాలోని ఒక మ్యూజియంలో డిస్ప్లే చేయబడింది. అంటే ఇక ఆ చీర ఇప్పుడు సెలబ్రిటీ కట్టుకున్న చీర అనే అనుకుని ఉంటారు కదా. ఇట్ ఈజ్ అ నార్మల్ రెగ్యులర్ సింపుల్ కాటన్ శారీ. కానీ ఎవరు కట్టుకున్నారు, ఎందుకు కట్టుకున్నారు, ఎప్పుడు కట్టుకున్నారు, ఏంటా చీర విశేషం, ఇవన్నీ తెలుసుకుందామా? మరి చీర గురించి అన్నప్పుడు ఎంఎం కీరవాణి గారు పాడినటువంటి ఈ పాట వినకపోతే ఎలా? పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం నుండి పాట.

0: వండర్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ బై చంద్రబోస్ గారు అండ్ వినసొంపైన సంగీతం కంపోజ్డ్ బై కీరవాణి గారు. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం నుండి కీరవాణి గారు పాడినటువంటి పాట విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. అమెరికా మ్యూజియంలో ప్రదర్శించబడిన చీర గురించి తెలుసుకుంటున్నాం. స్మిత్సోలియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ప్రదర్శించబడిన కాటన్ చీర ప్రత్యేకత ఏమై ఉంటుంది? చీరలో కాదు, ఆ చీర కట్టుకున్న ఆవిడ గొప్పతనం వల్ల. ఆవిడ పేరే నందిని హరినాథ్, ఇండియన్ ఇస్రో సైంటిస్ట్. ఇండియన్ మార్స్ ఆర్బిటో మిషన్ విజయంలో కీలక పాత్ర పోషించారు ఈవిడ. ఇది ఇండియన్ ఫస్ట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్. ఇస్రో వారి స్పేస్ క్రాఫ్ట్స్ మార్స్ గ్రహంపైకి విజయవంతంగా చేరిన రోజు నందిని హరినాథ్ గారు కట్టుకున్న చీర అది. అది విశేషం. 2013లో ఈ మిషన్ లాంచ్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ 8 ఏళ్ల పాటు మార్స్ పై ఉండి మార్స్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ ని డాక్యుమెంట్ చేస్తుంది. వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి ఈ స్మిత్ సోలియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం హిస్టారిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, ఏవియేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, ఆర్ట్ క్రాఫ్ట్స్ ని, ఆర్ట్ ఫ్యాక్ట్స్ ని డిస్ప్లే చేస్తుంది. ఈ మిషన్తో ఇండియా ఏషియాలోనే మార్స్ కు వెళ్లినటువంటి మొట్టమొదటి దేశంగా, ప్రపంచంలో 4వ దేశంగా నిలిచింది. అదండి ఆ చీర విశేషం. మరో చీర విశేషం కూడా ఉంది, ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: అంత లెవెల్ ఎంజాయ్ నీకు

నిజంగా ఆడవాళ్ళు చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. ఆడవాళ్ళేక ఈ విషయం ఆడవాళ్ళే ఒప్పుకోనక్కర్లేదు, మగవాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదండి. కేమ్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రపంచంలో అత్యంత ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్. 2026 May 12 నుంచి 23 వరకు నిర్వహించినటువంటి ఈ ఫెస్టివల్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వారు, డైరెక్టర్స్, యాక్టర్స్, ఫ్యాషన్ ఐకాన్స్, సెలబ్రిటీస్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో మెరిసిపోతారు. వారి స్టైలిష్ లుక్స్ అందరినీ ఆకర్షిస్తాయి, అవన్నీ కూడా వైరల్ కూడా అవుతుంటాయి, వాటి గురించి చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి. మన తెలుగు వారికి ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మొహమ్మద్ అలీ బేగ్ తన చాంద్ తారా ద లెజెండ్ ఆఫ్ తారామతి చిత్రం ట్రైలర్ని కేన్స్లో ప్రదర్శించి హైదరాబాద్ సంస్కృతిని అంతర్జాతీయ వేదికపై చూపించారు. అయితే ట్రెడిషన్ అండ్ ఆర్ట్ కలయిక కేన్స్లో 9 గజాల నవారీ శారీతో ధగ ధగ మెరిసిపోయింది మరాఠీ యాక్ట్రెస్ ప్రాజక్తా మాలి. వారి కల్చర్కి తగ్గట్టుగా చీర కట్టుతో కనిపించింది. మామూలుగా శారీ 5.5 గజాలు ఉంటుంది, కానీ మహారాష్ట్రియన్ శారీ మాత్రం 9 గజాలు ఉంటుంది. ఎందుకంటే అది ధోతీ స్టైల్లో కడతారు కాబట్టి. అది కూడా ఎందుకు అంటే దానికి కూడా హిస్టరీ ఉంది. లేడీస్ పొలం పని చేయడానికి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ గుర్రం స్వారీ చేయడానికి ఈజీగా ఉండడానికి ధోతీ స్టైల్ సపోర్ట్ చేస్తుంది. అప్పట్లోనే అంటే హిస్టరీ చెప్తుంది మహారాష్ట్రియన్ విమెన్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉండేవారని. కాలం మారినా పద్ధతులు మారినా వారి చీరకట్టులో మాత్రం చేంజే రానివ్వలేదు వారు. అన్ని పనులు, ఈవెన్ బైక్ నడపడానికి కూడా ఈ స్టైల్.

డ్రేపింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, కాబట్టి వారు ఆ స్టైల్ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ మన తెలుగు వారు కూడా పొలం పనులు చేసేటప్పుడు కట్టుకుంటారు, కానీ వారిది 9 గజాల చీర, మనది 5.5 గజాల చీర, అంతే తేడా. ఇదండి ఈ మస్తి మజాలో చీర విశేషాలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 8:27 దాటి 3 సెకండ్లు. స్టూడియోస్ లో మక్బూల్ ఫిదా హుసేన్. వీరెవరు మీకు తెలుసు కదా? వారేనండి ఎంఎఫ్ హుసేన్. వారి గురించి మాట్లాడాలంటే ఒకే ఒక మాట, భారతదేశ పికాసో అంటారు. ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లిన మహానుభావుడు. చిన్న స్థాయి కళాకారుడిగా స్టార్ట్ చేసిన వారి పెయింటింగ్స్ ఇప్పుడు కోట్ల రూపాయల్లో అమ్ముడవుతున్నాయి. వీరి చిత్రాల్లో ఇండియన్ ట్రెడిషన్ తో పాటు పురాణాలు, గ్రామీణ జీవితం, భావోద్వేగాలు ఉండటంతో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటాయి. కాబట్టి అలా ఉంటాయి ఆ పెయింటింగ్స్ ని చూసినప్పుడు ఎవరైనా అనే మాట ఒక్కటే, ఇది పెయింటింగ్ మాత్రమే కాదు భావాల ప్రవాహం అని. భారతీయ కళాత్మక ఆత్మకు ప్రతీకగా నిలిచిన వీరి చిత్రం ఇటీవల 118 కోట్లకు అమ్ముడైంది. వారు రూపొందించిన అద్భుత గ్రామ యాత్ర కళాఖండం 13.8 మిలియన్ డాలర్లు విలువ చేసి ఇప్పటి వరకు షేర్గిల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా ఇది రికార్డు నెలకొల్పింది. 1954లో రూపొందించినటువంటి ఈ గ్రామ యాత్ర చిత్రం దాదాపు 13 అడుగుల పొడవు, 13 ప్యానల్స్ లో ఉంటుంది. స్వాతంత్రానంతర భారత గ్రామీణ జీవన విధానాన్ని, రైతులు, మహిళల సహజ దృశ్యాలను ఈ చిత్రం కళ్లకు కడుతుంది. గత 70 ఏళ్లుగా ఈ చిత్రం ఎక్కడుందో తెలుసా? నార్వేలోని ఒక హాస్పిటల్లో మామూలుగా ఒక గోడ మీద అలా ఉందట. అయితే ఈ అపురూప కళాఖండాన్ని క్రిస్టీన్ వేలం సంస్థ నిపుణులు గుర్తించారు, ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. 7 దశాబ్దాల తరువాత ఈ కళాఖండాన్ని ఒక ప్రముఖ కళాశేఖరిని సొంతం చేసుకుని మన దేశానికి తీసుకురావడం పట్ల సోషల్ మీడియాలో కళాకారులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ గ్రామీణ కథలకు, కళలకు దక్కుతున్నటువంటి ఈ గుర్తింపు దేశానికే గర్వకారణంగా నిలిచింది. మరి ఈ పెయింటింగ్ 118

ఓట్లకు అమ్ముడైన ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదండి మక్బూల్ ఫిదా హుసేన్ గారి గురించిన చిన్న మాట. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇది ఇవాల్టి మస్తీ మజా.

అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోస్ లో సమయం 8:30 దాటి 30 సెకండ్లు. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకచిత్రగానం శీర్షిక ఇప్పుడు మొదలు కానుంది. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ లో యాక్టర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అంటే మూవీస్ లో మనం లీనమవ్వాలంటే మేజర్ రెస్పాన్సిబిలిటీ యాక్టర్స్దే. వారి పర్ఫార్మెన్స్ల మ్యాజిక్ తో ప్రేక్షకుని గుండెల్లో నిలిచిపోయిన చిత్రంలోని పాటలు విందాం ఇప్పుడు. ఇంతకీ ఏ చిత్రం? ఒక హీరోని ఎలా చూపించాలో అలాగే చూపిస్తారు పూరి జగన్నాథ్ గారు. ఒక హీరోని ఎలా చూడాలనుకుంటామో అలా రాజమౌళి గారు చూపిస్తారు. ఇక ఎలా చూస్తాం అని కల్లో కూడా ఊహించలేనట్టుగా చూపిస్తారు సుకుమార్ గారు. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది వారి డైరెక్షన్ లో వచ్చినటువంటి రామ్ చరణ్ సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రంలోని పాటలు విందాం ఇవాల్టి ఏకచిత్రగానంలో. ఈ సినిమాకి పాటల రచయిత చంద్రబోస్ గారు, సంగీత దర్శకులు దేవి శ్రీప్రసాద్ గారు. ముందుగా ఒక పాట, ఆ తర్వాత మరిన్ని మాటలు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: టైటిల్ సాంగ్ రంగస్థలం చిత్రం నుండి విన్నారు కదా. ఈ రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఆట బొమ్మలం తోలు బొమ్మలం కనపడని ఆటేదో ఆడిస్తాడు. ఇలాంటి సాహిత్యం చాలా లోతైన సందేశాన్నిస్తుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా అంతే, స్వచ్ఛంగా చాలా సహజంగా ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టుగానే సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటాయి. పాటను రాయించుకోవాలంటే సుకుమార్ గారు క్లియర్ కట్గా లిరిసిస్ట్కి చెప్పేస్తారట ఇది సిచ్యువేషన్ అని. పాము కోసం వెతుక్కుంటూ వచ్చిన చిట్టుబాబుకి అందమైన అల్లరి పిల్ల రామలక్ష్మి దొరుకుతుందని అది చెప్పగానే వెంటనే చంద్రబోస్ గారు ఏరుశనగ కోసం మట్టిని దవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందె అంటూ పాటనప్పటికప్పుడు అందంగా రాసేశారు. ఆ పదాలను దేవి శ్రీప్రసాద్ గారు తన సంగీతంతో అంతే అందంగా బంధించేశారు. పాట సాహిత్యం ఎంత సఖగుంటుందో విందామా?

ఏకచిత్ర గానంలో ఇవాళ్ల మనం రంగస్థలం చిత్రంలోని పాటలు వింటున్నాం. శివనాగులు పాడిన పాట విన్నారు కదా, ఇప్పుడు రంగస్థలం చిత్రంలో ఎంఎం మానసి పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

చాలా విషాదకరమైనటువంటి సందర్భంలో ఈ పాట వస్తుంది ఈ చిత్రంలో. కానీ థియేటర్లో ప్రతి ప్రేక్షకుడు కూడా ఇన్వాల్వ్ అయిపోతాడు ఈ పాటలో. కొడుకును కోల్పోయిన తండ్రిల నరేష్ గారి నటన చాలా అద్భుతం. సెట్లో ఈ సందర్భం షూట్ అయ్యేటప్పుడు నరేష్ గారికి చెప్పారట సుకుమార్ గారు, ఈరోజంతా మీరు గ్లిజరిన్ వేసుకోవాలి మీ కళ్ళలోనే. కానీ నరేష్ గారు ససేమిరా నిరాకరించారు, నాకు అవసరం లేదు, నేను ఈ సందర్భాన్ని నా ఓన్ చేసుకుని మరీ చేస్తాను అని చేశారు.

ఏక చిత్రగానం శీర్షికన రంగస్థలం చిత్రంలోని పాటలు వింటున్నాం. ఇప్పుడు వినండి, రేలా కుమార్, ఘంటా వెంకటలక్ష్మి పాడిన

0: పాట.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు రాని వచ్చేసింది, ఆడి పాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగేలు రాని వచ్చేమ్మ నువ్వు.
0: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
0: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజయ్యేంది, గుడ్లప్పగించి సుతున్నావు అంకే.
2: నువ్వేదో ఇస్తావని జిగేలు రానే.
0: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
2: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
0: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
2: అది

0: ఏ పాటకా పాటే సాటి అన్నట్లు ఉంటాయి రంగస్థలం చిత్రంలోని పాటలు. మీరు ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన రంగస్థలం చిత్రంలోని పాటలు విన్నారు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

తండేల్ ఇంకా పొన్నియన్ సెల్వన్. ఇప్పుడు ఖుషి చిత్రంలోని పాటలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 9:00.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:30 ఇప్పుడు వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీతమాలిక.

মধুরিমা। మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. చంద్రనగర యువరాజు తన ఊహాసుందరి తన కోసం వస్తుందని, తనను పెళ్లాడుతుందని ఆశతో వేచిచూస్తూ ప్రేమగీతాన్ని ఆలపిస్తుంటాడు. ఇంతలో ఆకాశ మార్గాన పయనిస్తున్న దేవకన్యుల్లో ఒకరు ఆ యువరాజును చూసి, యువరాజు ఊహ నిజమవుతుందని కలలు కనడం, ఆవిడనే వరిస్తానని పట్టుబట్టడం హాస్యాస్పదం కదూ అంటుంది. మరో దేవకన్య, ఆ యువరాజు వేరెవరినీ పెళ్లి చేసుకోడని, ఎంత అతిలోకసుందరైనా తనను ఏమార్చలేదని చెబుతుంది. అదెలా జరగదో నేను చూస్తాను అని మొదటి దేవకన్య బయలుదేరి అతనితో పాటు చివర్లో పాట అందుకుంటుంది. చంద్రహారం చిత్రం కోసం స్వీయ సంగీత సారథ్యంలో ఘంటసాల ఈ పాటను మోహన కళ్యాణి రాగాలలో స్వరపరిచారు. ఎన్టీఆర్కు ఘంటసాల గళం అందించగా గాయని ఏపీ కోమల సావిత్రికి పాడారు. రచన పింగళి నాగేంద్రరావు.

మనసులు ఇచ్చిపుచ్చుకుని సెలయేరులా సాగిరావాలని ఆ ప్రేయసీ ప్రియుల జంటలు పాడుకుంటున్నాయి. ఈ పాటలు మత్తుగా నవ్వి అనే చోట సుశీలగలంలో వినిపించే మాధుర్యం వారి ప్రత్యేకతను చాటుతుంది. సిద్ధంగా ఉన్న సంగీతానికి

కి తగ్గట్టు పాటలు రాయడమంటే కళానికి పదును పెట్టాల్సిన పని. మరొక భాషలో వినిపించిన అభిప్రాయాలను అనుసరించకుండా రాయడం మరింత కష్టం. అందాలు తొంగిచూసి ఆనందం ఈలవేసిన ఈ పాట స్వతంత్రమైనది. అంతే అందంగా రాసిన వారు సి నారాయణ రెడ్డి. ప్రేమించి చూడు చిత్రం కోసం మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో బసవేశ్వర్, పి సుశీల, ఎల్లారి ఈశ్వరులు కలిసి ఆలపించిన త్రిగళ గీతమిది.

కుంచిత మనస్కులు ప్రతి దానిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు. అలా ఓ తండ్రి తనకు పుట్టిన బిడ్డ కారణంగానే తన భార్య తనకు దూరమైందని భావించి ఆ బిడ్డను శాపంగా ఎంచి తనకు దూరంగా పొమ్మంటాడు. ఆ బాధలో క్రమంగా మద్యానికి బానిసవుతాడు. కాని ఆ అమ్మాయి అన్నయ్యకు చెల్లెలంటే ప్రాణం. ఎందుకంటే ఆమెది అచ్చం అమ్మరూపం, కళ్ళలో పెట్టుకుని కాపాడుకునేవాడు. కన్నతండ్రి కనుమరుగైపోయిన తన భార్యను తలుచుకుంటూ కష్టాల పాలవుతాడు. ఉన్న ఇల్లు అమ్ముకునే పరిస్థితి తలెత్తుతుంది. అల్లారుముద్దుగా పెరగవలసిన ఆ పసిబాలలు అమ్మ ప్రేమ నోచుకోలేక, ఆకలికి తట్టుకోలేక అలమటిస్తున్న సమయంలో అన్నీ తానై ఆ అన్నయ్య పనిచేయడం ప్రారంభిస్తాడు. మన తల్లి దైవముగా కలకాలం కాపాడునులే అని ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ అమ్మను తలుచుకుంటూ అమాయకంగా ఆర్ద్రంగా ఆలపిస్తున్న ఈ గీతం చిట్టి చెల్లెలు చిత్రంలోనిది. గానం పీసుశీల, రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

పాటలు, అల్లరి పనులు, అమాయకపు మాటలు చూసేవారికి వినేవారికి ముచ్చట వేస్తాయి. అప్పటికి అవి చిలిపిగా అనిపించినప్పటికీ కాలక్రమంలో అవే మధురానుభూతులుగా మిగిలిపోతాయి. ఒక్కసారి తలుచుకుంటే కళ్ళ ముందు కదలాడతాయి. అలా మధుర జ్ఞాపకాలను మదిలో పదిలంగా దాచుకున్న ఓ యువతి చిన్ననాడు తను కలిసి ఆడుకున్న తన బావ ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాడని తెలుసుకుని సంతోషపడుతుంది. సిగ్గులలికే చిరునవ్వులతో సందడి చేస్తుంది. తీరా తనను కలిసే క్షణం రాగానే మొహమాట పడుతుంది. కలిమిలేముల అంతరాలెరుగని ఆ జంట వివాహం చిన్నప్పుడే నిర్ణయించబడుతుంది. ఆ విషయం తెలుసుకుని ఆనందోత్సాహాల నడుమ కడలి తీరాన కనువిందు చేస్తున్న కమనీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఇలా పాడుకుంటున్నారు. కాబోయే శ్రీమతికి తన మనసే చక్కని బహుమతి అని అతనంటే కంటికి వెలుగై కలకాలం తనకు తోడుండే శ్రీవారని ఆమె అంటుంది. ఈడుజోడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

రెక్కల కష్టాన్ని కూతురు చదువుకు పెట్టుబడిగా పెట్టిన ఓ తండ్రి ఆమె తన కలల సౌధాన్ని నిర్మిస్తుందని ఆశలు పెట్టుకుంటాడు. కాని ఉరకలెత్తే మనసు, పరుగులెత్తే వయసుకు ఆ కష్ట

లేవీ కనబడక కనబడిన ప్రతీదీ ఆస్వాదిద్దామనుకుని అనుకోని అపరిచితుడి పరిచయంతో అయిన వారికి దూరమవుతుంది. తరువాతి కాలంలో సమాజాన్ని అవగతం చేసుకుని మధుశాలలో ఆడి పాడే వృత్తిలో చేరి జీవితాన్ని కాచి ఒడబోసిన అనుభవంతో ఇలా ఓ పాట పాడుకుంటోంది. ప్రతాప్ ఆర్ట్స్ పతాకంపై 1975 విడుదలైన చదువు సంస్కారం చిత్రంలోనిది ఈ పాట. ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రాజశ్రీ వహించగా సంగీతం రమేష్ నాయుడు అందించారు.

సంబంధం కలుపుకోవడానికి ధనమే ప్రధానమైన సందర్భంలో ఓ చదువుకున్న అమ్మాయి జీవితం వేలంపాట కాదని వ్యక్తిత్వ ప్రకటన చేస్తుంది. చేసిన ప్రకటనకు ఫలితం తన ఉద్యోగం కోల్పోవడం. ఆ బాధ చూడలేక ఆమెకు సహకరించిన స్నేహితుడికి అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇద్దరూ కలిసి అలా ఓ తోటలో విహరిస్తూ ఇలా పాడుకుంటున్నారు. శుభలేఖ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పీసుశీల పాడిన యుగలగీతం, రచన వేటూరి సుందర్రామూర్తి, సంగీతం కెవి మహదేవన్.

కథాగమనాన్ని తేటతెల్లం చేసే ఈ పాట సాహిత్యాన్ని గమనించగాని సందర్భోచితమైన పాటకు ఉండాల్సిన లక్షణమంటే ఇది కదా అనిపిస్తుంది. మనవడు తనతో పోట్లాడి ఇల్లు వదిలిపోవడం వల్ల పెళ్లై అత్తవారులలో ఉన్న మనవరాళ్లలో ఎవరు తనకు ముందుగా మునిమనవణ్ణి ఇస్తారో వారికి 100,000 రూపాయలిస్తానని ప్రకటిస్తాడు తాతయ్య. దాంతో మనవరాళ్ల మధ్య పోటీ పెరుగుతుంది. అందులో ఒక మనవరాలైన భానుమతి తను మనోరమక్కాయ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సూర్యకాంతం ఇచ్చిన సలహాపై ఎదురింట్లో కొత్తగా దిగిన ఇల్లాలి ఒడిలోని పిల్లాడిని తీసుకువచ్చి తన కొడుకేనని తాతయ్యకి చూపించాలని అనుకుంటుంది. సదరు నాటకంలోని భాగంగా పిల్లాడిని ఉయ్యాల్లో వేసి జోలపాడి నిద్రపుచ్చే తతంగాన్ని భానుమతి చేత చేయిస్తుంది సూర్యకాంతం. ఆ సందర్భంగా వచ్చే పాట ఇది. భీంపలాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాట వినసొంపుగా ఉంటుంది. 1954 విడుదలైన చక్రపాణి చిత్రం కోసం పి భానుమతి ఆలపించిన గీతం. రచన రావూరి సత్య.

0: నారాయణరావు, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.
1: హాయి.

నటీమణి వాణిశ్రీ ద్విపాత్రాభినయంలో శోభన్ బాబుతో కలిసి జంటగా నటించిన చిత్రం, కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన జీవనజ్యోతి. కోనసీమ కొబ్బరితోటలో తళుక్కుమన్న ఓ చిన్ని కన్నెను చూసి క్రమంగా ఆమెతో తన మనసు శృతి కలిపి పల్లవి అందుకుంటాడు కథానాయకుడు. చరణంలో నాయికను అల్లరిపిడితే వెల్లువ గోదావరిలా కమ్మేస్తానని బదులు పలుకుతుంది. అలా కమ్మేస్తే రాదారి పడవల్లే తేలిపోతానని అంటాడు నాయకుడు. సన్నజాజుల ఘుమఘుమలకు గోదావరి గలగలను జతచేసి జానపద పరిమళం గుబాళించేలా సి నారాయణరెడ్డి రచించిన ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. స్వరాలు సమకూర్చింది కెవి మహాదేవన్.

కష్టమైనా కవిగానే బ్రతకాలన్న ఆశ ఒకవైపు, కన్నతల్లిని కష్టపెట్టకుండా చూసుకోలేకపోతున్నానన్న నిరాశ ఇంకొకవైపు, మనువాడతానని మాటిచ్చి మరుగైపోయిన ప్రేయసి ఎడబాటు మరోవైపు, ఆశ నిరాశల నడుమ అనంతాకాశం వైపు చూస్తూ ఉబికి వస్తున్న ఆలోచనలకు అద్దం పడుతున్న ఆకృతిలేని మేఘాలతో ఒంటరిగా ప్రయాణం చేస్తూ, పిల్లలతో ఆడుకుంటున్న స్నేహితురాలి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడా కవి. ఆప్యాయంగా పలకరించిన ఆ స్నేహం అనుకోకుండా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తీసుకెళ్లింది. కవిగా గేయాలు మాత్రమే రాసే ఆ కళానికి గళాన్ని జోడించి గానం చేయమంది ఆ మిత్రబృందం. అదే సమయాన కనిపించని ప్రేయసి కళ్ళెదుట ప్రత్యక్షమైంది మరొకరి ఇల్లాలిగా. కలిసిన మనసులా, కలిపిన మాటలు కళ్ల ముందు కదలాడాయి ఒక్కసారిగా. కలత చెందిన ఆ కవికి కలచివేసిన మనసే కవితావస్తువైంది. కవనాశ్రువులు జాలువారాయి. గతస్మృతులను, స్థితిగతులను నెమరువేస్తూ మల్లెపువ్వు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతరచన ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

కమ్మని జ్ఞాపకం కళాశాల జీవితం. కొంటచేష్టలు, కోపతాపాలు, అలుపెరగని ఆటల అల్లరి మాటలు. కళాశాలలో పాఠాలు వింటూ, కవ్వింపులతో గుణపాఠాలు నేర్చుకుంటూ, కలసిన మనసులతో ప్రేమపాఠాలు చెప్పుకుని చేరువయింది ఓ జంట. తుంటరి వయసుల ఆ ఒంటరి జంట వలపుల వెంట పరుగులు తీయగా, మరుడి వలపు కణుల సుమశరాలు, తరుణిలో తలపుగణుల మధుస్వరాలు ఒలికించి పలికించిన ఈ పాటకు సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ మోహనరాగంలో స్వరాలు సమకూర్చారు. 1966లో విడుదలైన లేత మనసులు చిత్రం కోసం పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన ఈ పాట రచన దాశరథి.

మాటలాడిన కనులు మౌనాజ్ఞాపన కోసం ఎదురుచూస్తున్నాయి. విందారగించిన వీణులు డొప్పదుప్పటి కప్పుకొని గాలిసడిని ఆపుతున్నాయి. హృదయ తాండవం రమణీయ లాస్యంగా మారుతోంది. మసకవనంలో మనసోద్భవుడు మరుమల్లెల తారలతో కలిసి విహరిస్తూ సుమనస్సులపై మత్తుమందు చల్లుతున్నాడు. తెలియని స్పర్శతో తాదాత్మ్యం చెందిన తనువు తనను తాను మరిచిపోయింది. తీపి కలల తనలో తను ఒదిగిపోయింది. దేవతా చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపు అనగా 2026 మే 26వ తేదీ మంగళవారం రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. ఏడు గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం శీర్షికన డిజిటల్ స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్ ఆన్ చిల్డ్రన్ టెన్షన్ వెన్ ఎగ్జామ్స్ డాక్టర్ పి రంగనాథం గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి, 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, అనంతరం 1:20 షో టైం ప్రసారమవుతాయి. మధ్యాహ్నం 2:15 శక్తిశీలి, సాయంకాలం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లో. రేపు సాయంకాలం 7:15 ఇది మన చట్టం శీర్షికన పంచాయతీరాజ్ యాక్ట్ ప్రముఖ న్యాయవాది ఆర్ భగవంత్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక రాత్రి 8 గంటలకు మస్తీ మజా, 8:30 ఏకచిత్ర గానం, రాత్రి 10 గంటలకు నాటి మేటిసిని గీతమాలిక మధురిమ ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలు దాటి 25 సెకండ్లు. ఇంతటితో మా ఈ ప్రసారాలు ఇక్కడి సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.